0: స్వరూపం. యుఎస్ లో ఫుడ్ బ్యాంక్స్ అండ్ పాంట్రీస్ లాంటి ప్లేసెస్ లో మీల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ అ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, దిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఇట్ గోట్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: g3electronics.com और कॉल नंदा जी थ्री एट 9194914514. इंडिया की टेलीपोर्ट अयिते एंत बागुंटुंदो. What if India was just a tap away?
1: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మై పర్సూ.com.

0: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం అయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపోడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనము 2 గంటల పాటు ఏం చేయాలనుకుంటున్నాం, ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చక్కటి పాటతో మనం ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇది జానకి గారు బృందం పాడిన పాట. ఇది ఎం జనార్దన్ గారు స్వరకల్పన చేశారు. శ్రీశ్రీ గారు రచన చేసిన భక్తి గీతం. ఎందుకు శ్రీశ్రీ గారు రచన చేసిన భక్తి గీతం ప్రత్యేకించి చెప్తున్నాను అంటే, ఆ మహానుభావుడు ఏ పాట రాసినా అందులో ఆయన కోరేది మాత్రం జనహితమేనండి. ఇందులో కూడా ఆ చరణాల్లో మీరు గమనిస్తే మీకు ఆ విషయం మీకు తెలుస్తుంది. సో శ్రీశ్రీ గారు రచన చేసిన ఈ భక్తి గీతంతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: రాయ చ నమః స్వాం, రాయ చ అరుణాయ చ.

అగ్ని సంస్కారం ఈ సినిమా నుంచి శ్రీశ్రీ గారు రచన చేయగా ఎం జనార్దన్ స్వరకల్పనలో శిష్ల జానకి గారు బృందం పాడిన భక్తి గీతంతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం మొదటి గంటలో మనం ఎంచుకున్న శీర్షిక ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్యుడు లోకాలకి శక్తినిస్తాడండి. సూర్యుడు ఇక ముచ్చాలమొగ్గు సినిమాలో కాంట్రాక్టర్ ఏమంటాడంటే, పరగడపునే లేచి కాస్తంత పచ్చికాయలు పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోవాలని చెప్తాడు ఆయన. నిజమే అది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత అలా మనం జాగింగ్ వెళ్ళేమనుకోండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి లభిస్తుంది మనకి. ఇది పెద్దలు చెప్పే విషయం, అందరికి తెలిసిన విషయమే. సో అటువంటి సూర్యుడు అనే శీర్షికతో మనం ఇవాళ కొన్ని అద్భుతమైన పాటలు మనం విందాం. మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726316966. మొట్టమొదటిగా వేటూరు సుందరరామమూర్తి గారు రచన చేయగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎంఎం కీరవాణి గారి స్వరకల్పనలు.

కొమ్మలు రెమ్మలు గుంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తొమ్మిది జన్మకు నూరేళ్లేందుకు రోజే చాలులే. నిజమేనండి, ఎన్నాళ్లు ఎన్నేళ్లు బతికేమనే దానికంటే ఎలా బతికేమన్నదే చాలా ముఖ్యం. క్వాలిటీ క్వాలిటీ ఉండాలి కదా జీవితంలో. సావిషయం వేటూరి గారు ప్రతీకాత్మకంగా ఒక వాక్యంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. సుందరకాండ ఈ సినిమా నుంచి మీరు విన్న పాట వేట సుందరమూర్తి గారు రచన చేయగా, ఎంఎం కీరవాణి గారు స్వరకల్పన చేయగా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఈనాటి కార్యక్రమంలో మొదటి గంటలో మనం సూర్యుడు అనే శీర్షికతో కొన్ని పాటలు వింటున్నాం. మీకేమో రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు 9726361966. వినబోయే పాట ఇది కూడా వేటూరి గారి అద్భుతమైన రచన. భారతీరాజు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇప్పటికీ మోస్ట్ పాపులర్ సాంగ్స్ అంటే తెలుగులో తీసుకుంటే కొన్ని పాటలు ఉంటే అవి కొన్ని పాటలే కదా కొన్ని సినిమాలు అవి ఎప్పటికీ ఆ మొదటి పది స్థానాలు వంద స్థానాలు లేవు. ఆ స్థానాల్లో అలాగే ఉంటున్నాయి, ఆ కదలతం లేదు. ఎందుకంటే ఆ పాటల యొక్క ఆ సినిమాల యొక్క గొప్పతనం అటువంటిది. ఈ పాట గొప్పతనం గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన పాట ఇది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరామ్ గారు పాడిన ఈ పాట. ఈ పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

సీతాకోకచిలుక ఈ సినిమా నుంచి వీటో సుందరరామ్మూర్తి గారు రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరామ్ గారు పాడిన పాట మీరు విన్నారు. అది మిన్నేటి సూర్యుడు. ఇక వినబోయే సూర్యుడు ఎవరో తెలుసుకునే ముందు, స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్, రేడియో సొర్బి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సొర్బి యాప్ ఆన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్. లిసన్ టు అస్ ఆన్ radiosorbi.com ఆర్ 107.9 FM HT3. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సొరభి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏటుబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటుబీ, ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏటుబీ.టెక్సాస్.కామ్ ఆర్ కాల్ 214-872-2345. తర్వాత మీరు వినబోయే పాట ఈ సూర్యుడు, గోరువెచ్చిన సూర్యుడు, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు, సాయం సంధ్యలో అస్తమిస్తున్న సూర్యుడు కూడా గొప్ప రచన అండి. దాసనారాయణరావు గారు రచన చేయగా రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో సుశీల్ గారు పాడిన సోలో మెలోడీస్ లో చాలా గొప్ప పాట ఇది కూడా. ఇందులో ఏంటంటే ఒక రోజులో ఉదయించే సూర్యుడు, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు, సాయంకాలం సూర్యుడు కూడా. అంటే అమ్మాయి అతను తన కోసం వచ్చాడు, ఎందుకు అంటే నువ్వు తోడుంటే నేను ఉంటాను అంటున్నాడు. అది చాలా మంచి రచనాపరంగా కూడా మంచి పాట. రమేష్ నాయుడు గారు అంటేనే ఆయన స్వరాలు, ఆయన కూర్చిన ఆ బాణీలు అవన్నీ కూడా అద్భుతంగా మనకి ఉంటాయి. ఎందుకంటే మెలోడీ ప్రధానంగా చాలా గొప్ప పాటలు చేశారు. ఎక్కువగా దాసనారాయణరావు గారు, జంధ్యాల గారు వీళ్ళిద్దరూ వాళ్ళు తీసిన సినిమాలు రమేష్ నాయుడు గారికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. తద్వారా మనకి మంచి పాటలు కూడా లభించాయి. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి అభిరుచి ఉన్న దర్శకులు. వాళ్ళు ఎంచుకున్న కథలు, ఆ నేపథ్యం కూడా అదేంటంటే మీకు గమనిస్తే దాసనారాయణరావు గారు ఆయన కెరీర్ రెండు భాగాలు చేసుకుంటారు. లేటర్ పార్ట్లు ఎక్కువగా ఆయన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఇలా టాప్ స్టార్స్ అందరితో తీశారు ఆయన బ్లాక్ బస్టర్ మూవీస్. కానీ ఫస్ట్ హాఫ్ మీరు తీసుకుంటే మాత్రం ఆయన చాలా బలమైన కథలు, అందులో స్త్రీ ప్రధానంగా ఉన్న కథలు కొన్ని, అటువంటి తాతమ్మనవుడు లాంటి సినిమాలు మీరు తీసుకుంటే స్వర్గం నరకం ఇలా అనమాట. సో అటువంటి సినిమాలు ఎన్నో చేశారు ఆయన. వాటిలో ఆ కోవలోకి వచ్చేది ఈ సినిమా కూడా అటువంటి మంచి సినిమా. జయసుధ గారు నటించిన సినిమా, ఆవిడ పేరు మీద సినిమా పేరు కూడా జయసుధ. జయసుధ గారు, మురళీమోహన్ గారు నటించిన సినిమాలోంచి ఈ గోరువెచ్చని సూర్యుడు.

అదండి, ఈ పాట చిత్రీకరణ మీరు గమనిస్తే ముఖ్యంగా ఉదయించే సూర్యుడు అన్నప్పుడు మనకి ఫ్రేమ్ లో మురళీమోహన్ గారు అలా ఒక ఒడ్డు నుంచి అలా పైకి వస్తుంటారు, సూర్యుడు సముద్రం నుంచి పైకి వచ్చినట్టుగా. గిట్ట మధ్యాహ్నం సూర్యుడు అనగానే ఆయన మేడ మీద నుంచి చూస్తుంటే కింద చెట్టు కింద పాడుతుంటారు, అందుకే సూర్యుడు ఎండెత్తి మీద ఉన్నాడు కాబట్టి. సాయంత్రం అస్తమించే సూర్యుడు అన్నప్పుడు మళ్ళీ ఆ ఫ్రేమ్ లో మీరు చూస్తే మురళీమోహన్ గారు అలా ఒక మెట్టు కింద ఉంటారన్నమాట ఆయన. ఇటువంటి ప్రాథమికమైన అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్తగా వాళ్ళు సినిమాలు తీయబట్టే బహుశా ఆ సినిమాలు కాలపరీక్షని తట్టుకుని ఎన్నాళ్ళుగా కూడా మనుగడ సాగిస్తున్నాయి. ఎందుకంటే ఆ పాటలు మనకి ఒక్కోసారి పాటను అందుకని ఒక్కసారి కాదండి, ఒకటి 10 సార్లు మనం వింటుండాలి ఒకే పాట. ఏముంది అందులో అంటే ఒకసారి సాహిత్యం బాగుంటుంది, ఒక్కోసారి ఆ సందర్భానికి సాహిత్యం ఎంత అతికినట్టుగా ఆ మాటలు రాశారు అన్నది, ఇంకోసారి గాయని గాయకులు వాళ్ళ భావాన్ని ఎలా పలికించారు అందుకోసం ఒకసారి వినాలి, మరోసారి కేవలం ఆ నేపథ్య సంగీతం కోసం వినాలి, మరొకసారి ఇటువంటి చిత్రీకరణలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు తీసినప్పుడు అంటే అరే ఎంత అద్భుతంగా తీశారు, ఎంత శ్రద్దగా తీసుంటారు ఇది అనిపిస్తుంటుంది మీకు క్లియర్ గా. ఈ పాటలోని మీకు గోరువెచ్చని సూర్యుడు, మిట్ట మధ్యాహ్నం సూర్యుడు, అలాగే సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుడు, ఆ టైంలో అతను ఆ ఫ్రేమ్ లో వాళ్ళు తీసుకున్న అంటే ఆ పిక్చరైజేషన్ అది మాత్రం చూడాల్సిందే. ఒక అద్భుతమైన పాట. ఇక చివరగా కాదు ఇంకా అంటే మనం బ్రేక్ వే వెళ్తున్నాం, ఒక అద్భుతమైన సినిమా అండి ఇది. బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన బంగారు పంచనం, సోమన్ బాబు గారు, వాణిశ్రీ గారు నటించిన సినిమా. ఆ సినిమా నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచన చేయగా సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన ఈ పాట.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva avachu.
5: Idi office party aa leka jatra?
4: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
7: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
6: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వేరే చేస్తావంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
13: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్. వివేక్ ఫ్లవర్స్,
12: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
14: బోరింగ్ లాంగ్ డ్రైవ్ ski, tiring workouts ski, ఒక్కటి solution. Radio Surabhi, అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

బంగారు భజనం చిత్ర నుంచి దేవులపల్లె కృష్ణశాస్త్రి గారు రచన చేయగా సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో జానకి గారు బృందం పాడిన ఈ పాట. ఈ సినిమాలో స్వర్ణబాబు గారు ఒక ప్రాజెక్టుకి ఇంజనీర్ గా వస్తారు. ఇవాళ ఇంజనీర్ల దినోత్సవం. ప్రఖ్యాత విఖ్యాత ఇంజనీర్ శ్రీ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. చాలా గొప్ప ఇంజనీర్ ఆయన. సో ఈ సినిమాలో స్వామిబాబు గారు కూడా యాదృచ్ఛికమైంది. ఇవాళ పాట మనం వింటున్నాం. అందులో ఆయన ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్ గా వస్తే ఆ గ్రామంలో తర్వాత ఏం జరిగిందని చాలా అద్భుతమైన కథతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచన చేసిన ఈ పాట మనం విన్నాం. సూర్యుడు అనే శీర్షిక మనం వింటున్న ఈరోజు మొదటి గంటలోని ఈ పాటల్లో తరువాతి పాట అది కూడా స్వామిబాబు గారు, రాధిక, విజయశాంతి వీళ్ళందరూ నటించిన సినిమా అభిమన్యుడు. దానికి దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించారు. ఇది ఆత్రేయ గారు రచించేయగా కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల్ గారు పాడిన పాట.

అభిమన్యుడి చిత్రం నుంచి మీరు విన్న పాట ఆత్రేయ గారు రచన చేయగా కె మహాదేవన్ గారి స్వకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట. తరువాత పాట ఇది ఇది ఆత్రేయ గారు రాసినదే ఇది. కాకపోతే పాట చాలా గొప్ప పాట, ఈ సినిమా పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. కె మహాదేవన్ గారి స్వరకల్పనలు, ఆత్రేయ గారు రచన చేసిన పాటలు అద్భుతం. ముఖ్యంగా బాలు గారి కెరీర్ లో ఇవి, బాలు గారి కెరీర్ లో ఇవన్నీ కూడా చాలా అంటే గొప్ప పాటలుగా నిలిచిపోయి ఎప్పటికీ కూడా. అయితే ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ అసలు ఈ సినిమా పేరు చిల్లర దేవుళ్ళు. ఇది ప్రముఖ రచయిత శ్రీ దాశరథి రంగాచార్య గారు, ఆయన రచన చేసిన చిల్లర దేవుళ్ళు నవల ఆధారంగా తీసిన సినిమా అండి ఇది. చాలా గొప్ప నవల అది. ముఖ్యంగా ఏంటంటే మనకి చరిత్ర గురించి వీలైనంత నిజాయితీగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆ గతంలోని, గతం నుంచి వచ్చిన కొన్ని పరిణామాలు అవి ఈ రోజుకి కూడా మనం అవి ఉన్నప్పుడు ఏంటంటే ఆ పరిణామాలు అవి ఏమైనా మారాల్సిన అవసరం ఉందా అన్నది ముందు మనకు తెలియాలంటే ఉందా అసలు ఆ చరిత్ర ఏంటన్నది మనం నిజాయితీగా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మాత్రం చరిత్ర ఎప్పుడు కూడా అది ఇప్పటికీ కూడా అథెంటిసిటీ అనేది మాత్రం కొంచెం క్వశ్చనబుల్ అది. సో బట్ ఇదేంటంటే ఈ నవలలోని ఆయన చేసిన గొప్ప ప్రయత్నం, ముఖ్యంగా నిజాం పాలనలో ఆ తెలంగాణ ఆ ప్రాంతం అంతా కూడా అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అన్నది చాలా చాలా నిజాయితీగా రాసిన నవలది. దీనికంట ముందు ఏంటంటే వట్టికోట ఆళ్వార్ స్వామి గారు ఆయన రచన చేసిన ప్రజల మనిషి నవల, ఆయన సంకల్పిస్తే దాని తర్వాత మనకి దాశరథి రంగాచార్య గారు ఆయన కంటిన్యూ చేశారని చెప్పచ్చు ఈ నవల ద్వారా. ఎందుకంటే ఆ నవల్లో అప్పటి పరిస్థితులు మాత్రమే ఆయన వట్టికోట ఆళ్వార్ స్వామి గారు అంటే ప్రజల మనిషి నవల్లో అప్పటి పరిస్థితులు మాత్రమే ఆయన వివరిస్తే తర్వాత నెక్స్ట్

సిరీస్ లో భాగంగా ఏంటంటే ఆయన అంటే ఆయన చనిపోయారు ఆ తర్వాత ఈయన పూనుకొని ఈ నవల రాశారు. ఇందులో ఏంటంటే అప్పటి ఆ రాచకాలు అవన్నీ కూడా అనమాట కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తారు. ఇది ఆ సంస్కృతి ఆ పాలనలో ఉన్న ఆ పాలకుల యొక్క ఇది ధమాకాండ అదంతా కూడా అనమాట. ఒక నవలగా మాత్రం చాలా గొప్ప పుస్తకం అది, చదవాల్సిన పుస్తకం అది. ఎందుకంటే తెలుసుకోవాలండి చరిత్ర ఏం జరిగింది ఒకప్పుడు మన ఇవాళ ఈ రోజున ఈ సమాజం ఎలా ఉంది అంటే ఈ సమాజంలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడున్న ఈ భావనలు ఇలాంటి పద్ధతులు ఈ అలవాట్లు ఈ మాటలు ఈ భాషలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడున్న ఈ భావనలు ఇలాంటి పద్ధతులు ఈ అలవాట్లు ఈ మాటలు ఈ భాష ఇదంతా కూడా దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమై అలా అలా పరిణామ క్రమంలో అవన్నీ మార్పులు చెందుతూ వచ్చాయి కదా. అవి ఎటువంటి మార్పులకు లోనయ్యి ఆ మార్పులకు కారకులు ఎవరు, అవి సకారాత్మకమైన మార్పుల లేక వ్యతిరేక భావనతో కూడిన మార్పుల బలవంతంగా మార్పు చేయబడ్డవా, ఇవన్నీ కూడా మనకి ముందున్నట్టుగా మనకు తెలియాలి అందే ఉంది ఇప్పుడు. సో అటువంటి గొప్ప ప్రయత్నం అటువంటి ఒక గొప్ప నవల ఆధారంగా తీసిన ఈ సినిమా ఇది. ఈ సినిమాలో మనకి ఆత్రేయగా రచించేయగా కే మధ్యమ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట అద్భుతమైన పాట.

0: ఆత్రేయ గారు రచన చేయగా కె మహాదేవన్ గారి స్వరకల్పనలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా మీరు విన్నారు. అయితే ఒక శ్రోత వారు కాల్ చేసి ఈ పాట సరిగ్గా సౌండ్ వినబడలేదు అని అన్నారు. అంటే ఇక్కడ నాకు బోర్డు మీద అయితే కనిపిస్తున్నది, బట్ చూద్దాం. అంటే నెక్స్ట్ పాటలో ఒకవేళ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా మీరు నాకు కాల్ చేసి చెప్పచ్చు. బట్ ముందుగా మీరు చెప్పిన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, అది చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు హర్ష గారు. రోజులు మారాయి చిత్రం, వహీదా రెహమాన్ గారు నటించిన రోజులు మారాయి చిత్రం నుంచి ఏరువాక సాగారు అన్నో చిన్న ఇది వహీదా రెహమాన్ గారు ఆవిడ అంటే మనకి మన తెలుగు వారే వారు. తెలుగు సినిమాల్లో ఇది ఈ సినిమాలో నటించారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు లక్ష్మి వారు జంటగా నటించిన బంగారు కళలు, యద్నపూడి సులోచనారాయణ గారి నవల ఆధారంగా తీసిన బంగారు కళలో కూడా నటించి ఒక అద్భుతమైన పాట సింగారం చిందులు వేసి అమ్మాయిల్లారా అని చెప్పి చాలా మంచి పాట అది. ఆ సినిమాలో కూడా చాలా మంచి రోల్ ఆవిడది. బట్ సమూహం ఎందుకో ఆ తర్వాత సినిమా తెలుగు సినిమాల్లో మాత్రం ఆవిడ ఎక్కువగా నటించలేదు. హిందీలో ఎంత గొప్ప నటీమణి ఎంత గొప్ప స్టార్ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో వైజయంతిమాల గారు, సైరా భాను గారు, అలా ఆ కావలో ఆ వహీదా రెహమాన్ కూడా వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ ఇన్ హిందీ మూవీ. అయితే ఈ పాట గురించి ప్రత్యేకించి ఏంటంటే, ఇది తెల్లారే చెద్దన్నం మూటగట్టుకుని రైతులందరూ తెల్లారే లేచి ఆ పొలం పనులకి వెళ్లడం అనేది, ఆ తర్వాత వాటి గురించి. బట్ బేసిక్ గా నా వరకు నాకేంటంటే చిన్నప్పుడు ఇంత హర్ష గారితో మాట్లాడుకుండా అదే చెప్పాను. మా అమ్మమ్మ గారు ఎక్కువగా ఈ పాట పాడేవారు. అంటే ఏదో పనులు చేసుకుంటూ భక్తి గీతాలు ఏవో కీర్తనలు అవన్నీ పాడుతుంటారు. వాటితో పాటు మా అమ్మమ్మ పాడిన సినిమా పాట ఇది. ఆ రకంగా చెప్పాలంటే ఇది నాకు పరిచయం అండి. ఆ తర్వాత నేను అంటే రేడియోలోనో లేదంటే తర్వాత ఈ పాటను చాలాసార్లు విన్నాను. చాలా మంచి పాట ఇది. మనకు ఒక కాల్ వస్తుంది, ఒక్క నిమిషం తీసుకో. నమస్తే, రేడియో సిరి మీరు రానే ఉన్నారండి.
1: హలో,
0: నమస్కారం, చెప్పండి.
1: ఇందాక ఇప్పుడు కలువగ్గ చంద్రుడు ఎంతో దూరం అన్న పాట, అది నిజంగా ఎస్పీదా లేకపోతే రామకృష్ణ
0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారండి?
1: కొంచెం తేడాగా అనిపించింది.
0: అంటే ఇంకోటి చెప్పాలి, ఇక్కడ ఒక మంచి మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ఈ పాట, ఈ సినిమాలో ఇంకో పాట ఉంది, పాడాలనే ఉన్నది వినిమిచ్చి మనసిచ్చే మనిషి అయితే అని చెప్పి ఒక పాట ఉంది. ఆ పాట కూడా ఇవన్నీ ఏంటంటే బాలు గారు ఆయన బుక్ లో కూడా రాసుకున్నారు. ఆయనకి ఆ రోజున అంటే బాగా జలుబు చేసిందట. ఆ రోజున జలుబు చేస్తే కే మాధవన్ గారితో అన్నారట, మామ ఈ రోజు నాకు జలుబు చేసింది మరి పర్వాలేదు అంటే, పర్వాలేదు ఇలా కూడా బాగుంటుంది నీ గొంతు పాడే అన్నారట ఆయన. అంచేతంటే బాగా జలుబు చేసిన ఆ గొంతుతో ఆయన పాడారు. అందుకేనండి మీకు కొంచెం అనుమానం వస్తుంది, బాలు గారు పాడారా లేదంటే మేబీ ఇంకెవరైనా అంటే రామకృష్ణ గారు వేరేనా పాడారు ఏమో డౌట్ రావచ్చు. బట్ ఎస్, బాలుగారే పాడారు ఆ పాటని. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాల్ చేసినందుకు. సో అదనమాట బాలు గారు ఆ రోజున ఆయనకి ఆయన జీవనరాగం అని చెప్పి ఒక పుస్తకం బాలు గారి ఆత్మకథ. అంతేగా చాలా సార్లు చెప్పారు కూడా అనుకుంటున్నా, అంటే ఆన్లైన్ ఈ పాడుతీగా లేకపోతే అంటే స్వరాభిషేకం వంటి కార్యక్రమంలో కూడా ఆయన మెన్షన్ చేశారు ఈ విషయాన్ని. ఎనివే, సో హర్ష గారి కోరికపై రోజులు మారాయి చిత్రం నుంచి ఏరువాక సాగారు అన్నో చిన్నన్న చాలా మంచి పాట అండి. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు హర్ష గారు. మీకోసం ఈ పాట

కుసరాజ రాఘవయ్య చౌదరి గారు రచన చేయగా మాస్టర్ వేణుగారి స్వరకల్పనలో జీకి గారు పాడిన ఈ పాట రోజులు మారే చిత్రించి హర్ష గారి కోరిక అద్భుతమైన సాహిత్యం అండి. ఇటువంటి పాటలు అంటే అడిగినంతకు ముందు హర్ష గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే సాహిత్యం మీద కాస్తంత మనం గమనిస్తే మనకి కొన్ని కొన్ని పదాలండి అంటే అవి విన్నవే కానీ అవి చాలా రోజుల పాటు వాడుకలో లేకపోవడం వల్ల మడుగున పడిపోతాయి. అవి అటువంటి పాటలు అటు పదాలు విన్నప్పుడు ఒక్కసారిగా ఎన్నో జ్ఞాపకాలు అన్నమాట. ఇందులో మీకు మామూలుగా ఏరువాకి ఇప్పుడు ఎలా మొదలవుతుంది అన్నది మొదటి మూడు చరణాలు చక్కగా ఇచ్చేసారండి. పడమట మీకు వరద గుడేసి అని చెప్పి ఆయన స్టార్ట్ చేయడం అన్నమాట. అంటే ముందు మనకి ఋతుపవనాలు వస్తాయి, వానలు పడతాయి, వానలు ప్రారంభించగానే ముందు మనం ఏం చేస్తాం అంటే మనకి ఎడ్లు రెండు అటు ఇటు కట్టి మనం పొలం ముందు దున్నుతాం, దున్నిన తర్వాత విత్తనాలు జరుగుతాం. అదే విషయం ఆయన చక్కగా చెప్పారు. కానీ ఆ చెప్పడం ఆ ఎడ్లు కట్టినప్పుడు కూడా ఆయన ఒక దగ్గర రాస్తారంటే ఎలపట దాపట ఎడ్లు గట్టి అని చెప్పి ఆ పదాలు చాలా జాగ్రత్తగా వినాలండి. అవి ఏంటంటే ఎలపలేదు దాపలేదు అంటారు. ఎలపట దాపట అంటే ఎడమ కుడి అని చెప్పడానికి వాడే పదాలు అన్నమాట. ఎందుకంటే భాష యొక్క గొప్పతనం అనేది అది మీకు ప్రాంతాన్ని బట్టి ఆ మాండలికంలో మీకు కొన్ని కొన్ని ఉంటాయి. మీకు ఆ పదాలు మనకు తెలియాలి. ఇప్పుడు మనకి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అటువైపు అక్కడ పర్లాకివీడు అక్కడి నుంచి మొదలుకొని చిత్తూరు వరకు ఇటువైపు మనకి తెలంగాణ ఈ మొత్తం అంత తెలుగు ప్రాంతాలు రాష్ట్రాల పేర్లో ఉన్న కాస్త పక్కన పెడితే ఈ తెలుగు ప్రాంతాల్లో తెలుగు భాష ఎన్ని రకాల మాండలికాలు ఉన్నాయి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఏ రకంగా పిలుస్తారు, అదే గొప్ప అందం అండి. జానపదం అది, జనపదం అది. కొసరాజు గారి రాఘవయ్య చౌదరికి ఎంత చక్కగా పదాలను ఉపయోగిస్తారు ఎందుకంటే సందర్భాన్ని అనుసరించి ఆయన రాసిన సాహిత్యం అది. అవన్నీ తెలుసుకుంటేనంటే భాష మనకి ఆ జ్ఞానం పెరగడమే కాదు కొన్ని కొన్ని పదాలు మనకు తెలియదు, ఆ భాషలో నాకు తెలియదు అవన్నీ కూడా మరొక్కసారి గుర్తు చేశారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మనం ఇక చివరిగా అంటే ఈ ఘటలో మనం ఎంచుకున్న అంశం సూర్యుడు. ఆ సూర్యుడు మీద ఇంకొక మంచి పాట ఇది, ఇది పెళ్లి చేసి చూపిస్తాం ఈ సినిమా నుంచి. ఇది మైలవరపు గోపి గారు రచన చేయగా రామకృష్ణ రాజశ్రీ గారు, రాజశ్రీ గారు రచన చేయగా రామకృష్ణ రాజు గారు స్వరకల్పన చేయగా బాలుగారు సుశీల్ గారు పాడిన ఈ పాట.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.

0: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సండే మూవీ
0: మనబడి క్లాస్.
2: అమ్మా,
0: ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
0: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
1: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, టాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: విరామానంతరం పాటలపల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి పాటలపల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం మొదటి గంటలో సూర్యుడు అనే శీర్షికతో కొన్ని పాటలు విన్నాం. ఇక రెండవ గంటలో నేను మాట్లాడాలనుకున్న నటీమణి అలనాటి అందాల తార. 70లలో ప్రవేశించి, సినీ పరిశ్రమలో ప్రవేశించి 80లలో ఎక్కువగా అగ్రశ్రేణి కథానాయికగా, తెలుగే కాదండి, తమిళం, మలయాళం, తర్వాత హిందీ చిత్రాల్లో కూడా నటించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆవిడ. సో వారు నటించిన సినిమాలను ఒక పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించే వాళ్ళ మా స్టార్టింగ్ లో మీరు అగ్ని సంస్కారం సినిమా నుంచి మీరు విన్న భక్తి గీతం వారు నటించిన సినిమావే. సో వారెవరో కాదు, అలనాటి అందాల తార ప్రముఖ నటి శ్రీమతి మాధవి. మాధవి అందరికీ గుర్తుండే ఉంటుంది. మాధవి అంటే అప్పట్లో అయితే అందమైన కళ్ళు, ఆ కళ్ళకి ఆ అమ్మాయి అప్పట్లో చాలా ప్రసిద్ధి. అందరూ కూడా ఎవరైనా అమ్మాయిలకి కాస్త చేరవేసే కళ్ళు, అందమైన కళ్ళుంటే ఈవిడికి మాధవిలాగా చాలా అందమైన కళ్ళు ఉన్నాయని అంటుండేవారు అనమాట. అటువంటి చాలా గొప్ప నటి, కేవలం అందం ఒకటే కాదండి, అభినయం కూడా. ఎందుకంటే ఆవిడ నటించిన కొన్ని చిత్రాలు తీసుకుంటే, బాలచందర్ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలు ఆవిడ నటించారు. భారతీ రాజా గారు వారు నటించిన చిత్రాల్లో కూడా నటించారు ఆవిడ. మంచి ప్రతిభ గల నటి. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు నటించిన మొట్టమొదటి సినిమా తెలుగులో అయితే తూర్పు పడమర. కానీ నటిగా ఆవిడికి మంచి పేరు తెచ్చిన సినిమా, స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం మరో చరిత్ర. ఆ సినిమాలో ఆవిడ హీరోయిన్ కాకపోయినా సరే చాలా మంచి పాత్ర ఆవిడది. బట్ అయితే మనం కార్యక్రమం ప్రారంభిస్తూ ఒక చక్కటి పాట నారాయణ రెడ్డి గారు రచన చేయగా, జీవి రాఘవులు గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. అమ్మాయి అందాన్ని చక్కగా వర్ణిస్తూ చాలా అందమైన నటి కదా మరి, అంచేది ఏంటంటే అటువంటి పాటలో మనం ప్రారంభిద్దాం.

ఆ అమ్మాయి అంటే ఆ ఇంట్లో అందరికీ హడల్. ఎంత హడల్ అంటే ఆ పలేరు చెట్టుకేసాడు అనమాట, అంత భయం అందరికీ. అటువంటి అమ్మాయిని మరి అంతలాగా పొగుడుతుంటే చల్లబడక తప్పదు కదండి. నారాయణ రెడ్డి గారు అద్భుతమైన సాహిత్యం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ ఈ సినిమాలో చిరంజీవి గారు, మాధవి గారు జంటగా నటించిన సినిమా, కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమా. ఈ సినిమాలోంచి నారాయణ రెడ్డి గారు రచించేయగా జేవి రాఘవ గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. ఇవాళ రెండో గంటలో అలనాటి అందాల నటి మాధవి గారు నటించిన సినిమాలు, వాటిలోంచి మనం పాటలు వింటున్నాం. మాధవి గారికి ఇందాక చెప్పినట్టుగా బాగా పేరు తెచ్చిన సినిమా మాత్రం మరో చరిత్ర. దానికంటే ముందు వచ్చిన స్నేహంలో ఒక పాత్ర చేశారు ఆవిడ, తూర్పు పడమరలో కూడా చేశారు. బట్ మరో చరిత్ర సినిమాలో మాత్రం అది ఆవిడ చేసిన పాత్ర చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అందులో ఒక పాట అండి, ఆత్రేయ గారు రచన చేయగా ఇది ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో వాణి జయరాం గారు పాడిన పాట, చాలా మంచి పాట. విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని కొన్ని కొన్ని పాటలు, ఆ పాటల్లో కొన్ని వాక్యాలు అవి మాత్రం మనని ఎప్పటికీ అలా వెంటాడుతూనే ఉంటాయి. దాని అర్థం అంటే తెలుసు మనకి, కానీ ఏంటంటే మన జీవితంలో మనకు ఎదురైన అవి, మన సమాజంలోనో మన వ్యక్తిగత జీవితంలో ఎదురైన నిజాలు అవి. అవి అంత స్ట్రైట్ గా ఇంకా అసలు ఏమాత్రం అంటే కన్ఫ్యూజన్ కి చోటు లేకుండా అంత చక్కగా మనకి ఎవరైనా మాట అంటే అది మనకి ఎప్పటివరకు అది ఎప్పటికీ గుర్తుండిపోతుంటుంది. ఈ సినిమాలోని అంటే మరో చరిత్ర అనేది లవ్ స్టోరీ, అతను తమిళ అబ్బాయి, అమ్మాయి తెలుగు అమ్మాయి. సో ఆ అంతరాలు, ఆ భాష అంతరం, వాట్ ఎవర్ ఆ అంతరాలు, ప్రేమకి కొన్ని శత్రువులు ఉంటాయి కదా, ఏదో ఆస్తులో, అంతస్తులో, కులాలో, మతాలు ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా వాటిని దృష్టిలో పెట్టుకుని ఆత్రేయ గారు అన్నమాట.

అలాండి, మరో చరిత్ర చిత్రం నుంచి మీరు విన్న పాట ఆత్రేయ గారు రచన చేయగా ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో వాణి జయరామ్ గారు పాడిన పాట. మన ఇవాళ రెండో గంటలో అలనాటి అందాల నటి మాధవి గారు నటించిన సినిమాల నుంచి కొన్ని పాటలు మనం వింటున్నాం. వీకెండ్ ప్లాన్స్ మేక్ దమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. ఏ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్. సో వీకెండ్ ఈక్వల్ టు బఫే అండ్ థర్స్డేస్ ఈక్వల్ టు చాట్. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. ఈ శ్లోగన్ మొత్తం నాకు బాగా నచ్చిందండి ఈ మధ్యకాలంలో, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. తప్పకుండా డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడోంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి మీకు ఆలోచిస్తున్నట్టయితే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఫర్ $29 ఓన్లీ. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మీరు ఎట్టి బస్సులో మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. ఈ కార్యక్రమంలో మనం తర్వాత వినబోయే పాట ఇది చంద్రమోహన్ మాధవి జంటగా నటించిన ఏది పాపం ఏది పుణ్యం అనే సినిమా నుంచి మైలవరపు గోపి గారు రచన చేయగా సత్యం గారి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన మెలోడియస్. సత్యం గారు అంటేనే మెలోడీ కదండి.

ఏది పాపం ఏది పుణ్యం ఈ సినిమా నుంచి మైలవరపు గోపి గారి రచన చేయగా సత్యం స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. మనకి ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది, గిరిగా రిక్వెస్ట్ చేసిన పాట మంచి పాట. ముఖ్యంగా తెలుగు సినిమా పాటల రచయితలలో అంటే తొలితరం కవులను మనం కాస్త పక్కన పెడదాం, అంటే మల్లాది వారు, సముద్రాల వారు, మనకి వాళ్ళందరూ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. కానీ తర్వాత తర్వాత అంటే ఇంచుమించుగా 70s తర్వాత వచ్చిన కవుల్లో మనకి ముఖ్యంగా ఒక నిబద్ధత. మేము ఒకవేళ పాట రాసే సందర్భం ఏదైనా కావచ్చు, ఆ పాట ఏదైనా కావచ్చు, మేము మాత్రం మా రాసే పాట స్థాయి మాత్రం ఇక్కడే ఉంటుంది, ఇంతకు మించి మేము ఒక మెట్టు కూడా ఎట్టుకోసం దిగము అని అలా కట్టుబడి. ఎందుకంటే అలా ఉంటే ఏమవుతుందో, ఒక్కోసారి అవకాశాలు పోవచ్చు అండి. ఎంత గొప్ప రచయిత అయినా సరే, ఎందుకంటే సినిమా అనేది కమర్షియల్ మీడియం, కోట్లు పెట్టి తీస్తారు. అని చేద్దంటే నిర్మాత దర్శకులు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మీరు గొప్ప ఉదాహరణ సాగర సమయం సినిమాలో వేవేల గోపెమ్మల ముబా గోపాలుడి ఆ పాట ఆ సన్నివేశం ఒక్కసారి మీరు కౌంటే మనకి యూట్యూబ్ లో దొరుకుతుంది చూడండి. అంత గొప్ప పాట కదా అని చెప్పి దానికి అతను కమల్ హాసన్ ఒక చక్కటి డ్యాన్స్ మూమెంట్స్ ని కంపోజ్ చేస్తే సాహిత్యానికి తగ్గట్టుగా తర్వాత నిర్మాతలో ఆ చూడు పక్కన వాళ్ళందరూ గోల్ పెట్టేస్తారు, ఏంటండి మనం అసలే మన సినిమాలో ఒక్క ఇది కూడా లేదు, ఏదో ఇది ఉందంటే దీనికి ఈయనేంటి ఇలాగ ఆవృతాలు ఆవులు అంటే ఏవో అనేస్తున్నాడు అనుకుంటే ఆ డైరెక్టర్ అతనికే తెలియదండి మీరు ఉండండి అని చెప్పేసి కొన్ని మూమెంట్స్ ఆయన స్టైల్లో చేస్తాడనమాట. అలాగా మీకేంటంటే దర్శకులు నిర్మాతలు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ తగ్గట్టుగా కూడా ఒక్కోసారి అవసరమైతే కొంచెం మన మన మన మన ప్రిన్సిపల్స్ ని వాటిని పక్కన పెట్టి రచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అవకాశాలు పోయినా పర్వాలేదు, మా స్థాయి మాత్రం ఇంతే అని చెప్పి రాసిన ఆ చివరి వరకు కూడా ఆ స్థాయిని మెయింటైన్ చేసిన కవులు మాత్రం ఇద్దరండి. ఒకరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అయితే, రెండో వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీరు పాటలు ఏమైనా తీసుకోండి, వాళ్ళవి అన్ని పాటలు వాళ్ళు భక్తి పాటలు లేదంటే డ్యూయెట్స్ సోలో సాంగ్స్ రకరకాల సందర్భాలకు రాశారు. ఏ పాట అయినా సరే అందులో సాహిత్యం మీరు గమనిస్తే మాత్రం ఏమాత్రం ఒక్కొక్క స్థాయిలోనే ఉంటుంది, అది ఏమాత్రం తగ్గదన్నమాట. ఇప్పుడు మీరు విన్న ఈ పాట దొంగమొగుడు చిత్రం నుంచి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట, మాధవి గారు, చిరంజీవి గారి మీద చిత్రీకరింపబడిన పాట. ఈ పాట చాలా బాగుంటుంది, హిట్ సాంగ్. కానీ ఇందులో ఒకే ఒక వాక్యం ఇంత ముందు కూడా మాట్లాడాను, గొప్ప ఒక భావన, గొప్ప ఊహ, దాన్ని ఎలాగా దానికి అక్షరరూపం ఇచ్చారన్నది ఆ తాటుకు మాత్రం మెచ్చుకోవాలండి. అది ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు అలా మాత్రం గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది శ్రోతలు వింటుంటారు కదా, అందరికీ తెలియాలి ఆ విషయం, ఆ పాట గురించి అందరూ ఆయన చేసిన గొప్ప ప్రయోగం, ఆ గొప్ప ఆ ఊహ, ఆ భావన ఏదైనా కానీ ఇచ్చాం. ఆయన ఏమంటారంటే ఒక చరణాలు మొదటి చరణాల్లోనూ నాకు తెలిసి రెండో చరణాల్లోనూ నింగి చెరువుకు గండిపడి వెండి వెన్నెల పొంగి పొర్లుతోందని చెప్పి ఒక అద్భుతమైన ఊహను ఊహించుకోండి ఒక్కసారి. అంటే పొండమినాడు వెన్నెలు ఉంటుంది, ఎటు చూసినా మీకు ఇంకా వీధి దీపాలు కూడా అక్కర్లేదు మీకు, అసలు ఆ వెలుగు పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. అంతలాగా గోదావరి మీద అయితే ఏదో తెల్లచీర పరిచినట్టు గోదావరి తెల్లచీర కట్టుకుంది అని చెప్పి కవులు కవిత్వాలు కూడా రాశారు. అటువంటి వెండి వెన్నెల అది ఎలా అంటే అది అంతటి వెన్నెలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నింగి అనే చెరువుకి గండిపడి ఒక్కసారిగా ఆ వెండి వెన్నెల పొంగి పొర్లింది అనమాట. కట్టలు తెచ్చుకుని నీళ్లు వస్తాయి కదా, అలా వెండి వెన్నెలు వచ్చేసింది అనమాట. ఎంత చక్కటి ఊహ సీతారామ శాస్త్రి గారు, అందుకనే అంత గొప్ప కవి అయ్యారు. గిరిగారు మీకోసం ఈ పాట దొంగమూడో చిత్రం నుంచి

0: అదండి, దొంగమగుడి చిత్రం నుంచి సిరివెన్న సీతారామ శాస్త్రి గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. మాధవ గారు, చిరంజీవి గారు నటించిన సినిమా ఇది. అఫ్కోర్స్ రాధిక్ గారు కూడా మరొక నాయక. తర్వాత పాట అత్యద్భుతం, అద్భుతమైన పాట. ఈ పాట గురించి ఎంత వర్ణించినా తక్కువే, ఎందుకంటే తెలుగు సినిమాల్లో సూర్యోదయాన్ని వర్ణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ రెండు మాత్రం అద్భుతం. ఒకటి ఖచ్చితంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సూర్యోదయం, అది సిరివెన్నెల చిత్రంలో. మీరు ఆ పాట గురించి మీకు తెలుసు, ప్రాగ్దేశ వీణైపోయిన దినకర వయోక తంత్రుల పైన అంటూ సాగే ఆ సాహిత్యం. అలాగా ఇది ఏంటంటే, మాధవి గారు చంద్రమోహన్ గారు నటించిన రారా కృష్ణయ్య అనే సినిమా నుంచి, ఆ సినిమాలో మైలవరపు గోపీ గారు ఆయన రచన చేసిన పాట అండి ఇది. ఈ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే సంగీతాన్ని కూడా అందించారు. ఆ పాట ఒక రచన, ముఖ్యంగా చాలా చాలా గొప్ప రచన అండి. అంత అద్భుతంగా ఆయన వర్ణిస్తారు సూర్యోదయాన్ని. ఆ వన్నెలో ఎక్కడివి తూర్పు కాంత మోములో, ప్రణయమో బిడియమో తల్లి నవ్వుతాన్ని గర్భము. ఒక్కసారి ఊహించుకోండి, తూర్పు కాంత, తూర్పు దిక్కు, ఆమెకి పుట్టపోయే బిడ్డ సూర్యుడు ఉదయాన్నే. అందుకనే ఆ తల్లి మోము ఎరుపెక్కిందట ఉదయాన్నే. సూర్య మీరు ఆకాశం వైపు చూసే సూర్యోదయం, ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఇవన్నీ అండి, అంటే దృశ్యాలు మనందరం కూడా చూస్తాం, కానీ కవులు వాళ్ళ దృష్టి వేరు. దాన్ని ఆ వర్ణించడంలోనే వారి గొప్పతనం, వాళ్ళ ప్రతిభ అంతా దాగి ఉంటుంది మనకి. అందుకనే అదే ప్రకృతి శంకరాచార్యులు చెప్పినట్టు అందరూ అదే చూస్తున్నారు. కాకపోతే కొందరిలో అది కొన్ని భావాల్ని రేకెత్తిస్తుంది. ఆ తర్వాత వాటిని పదాలుగా మార్చడంలో వాళ్ళ ప్రతిభ అది. అది భాషాజ్ఞానం, పాండిత్యమో ఏదైనా కావచ్చు. వాటి ఏంటంటే, మనం వంటి వారికి అది అదృష్టం. ఎందుకంటే దాన్నే మనం చూస్తున్న దాన్నే దృశ్యాన్ని ఇంకొకరు ఇంత అందంగా, ఇంత అద్భుతంగా వర్ణిస్తుంటే, దానికి స్వరాల గురించి గాయనీకులు పాడుతుంటే అంత అద్భుతంగా ఉంటుంది. బ్రేక్ తర్వాత మనం ఆ పాట విందాం. స్టే ట్యూన్డ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: or call Nanda G3 at 919-491-4514.
1: Tovin Talaki, Kerin Talaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు నువ్వు చేసినావు నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: విరామనంతరం పాటల పల్లకి కార్యక్రమంలో పునఃస్వాగతం. మనం ముందుగా అనుకున్నట్టుగా రారా కృష్ణయ్య, చంద్రమోహన్ గారు, మాధవి గారు నటించిన ఈ సినిమా నుంచి మైలవరపు గోపి గారు రచన చేయగా బాలసుబ్రహ్మణ్యం గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు పాడిన ఈ మధురమైన గీతం

ఈ పాట రాసిన మైలవరపు గోపి గారు, ఈ పాటకి స్వరాలు కొంచెం పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప స్నేహితులు. ఆ స్నేహం అంత తీగ ఉందండి ఆ పాట కదా. వినబోయే పాట మాధవ్ గారు కెరీర్ లో ఇద్దరితో ఎక్కువగా నటించారు, చంద్రమోహన్ గారితో, ఆ తర్వాత చిరంజీవి గారితో మాత్రం నటించిన సినిమా. అదొక చరిత్ర అండి, చాలా మంచి సినిమాలు, చాలా సూపర్ డూపర్ హిట్లు. మీకు చట్టాన్ని కళ్ళేవు, చట్టంతో పోరాటం, ఖైదీ, ఇంటూ రామయ్య, వీధిలో కృష్ణ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా అందులో మీకు ఖైదీ అనేది ఎంత గొప్ప విజయం సాధించిన బ్లాక్ బస్టర్ సినిమా, మీ అందరికీ తెలిసినదే. సో ఆ సినిమా నుంచి వీటర సుందరరామూర్తి గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల్ గారు పాడిన ఈ పాట మాధవ్ గారు నటించిన మరొక సూపర్ డూపర్ హిట్ మూవీ.

అదండి, చిరంజీవి గారు మాధవి గారు జంటగా నటించిన సూపర్ డూపర్ ఐకానిక్ మూవీ ఖైదీ నుంచి మీరు విన్న పాట వేటు సుందరరామూర్తి గారు రచించగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు

పాడిన పాట. తరువాతి పాట ఇదేంటంటే, ఇది మాధవి గారు కమలాసన్ గారు జంటగా నటించిన సినిమా. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమాలో. దిగ్దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు ఈ సినిమాలో నటించారు కూడా. ఈ సినిమా పేరు తప్పకుండా మీకు తెలిసి కాల్ చేయండి 9726361966. ఈ సినిమాకి ఇళయరాజాగా స్వరకల్పన చేశారు. తెలుగులోను తమిళంలో రెండు భాషల్లో తీశారు. ఇది రెండింటికీ ఆయన సంగీతం స్వరాలు మ్యూజిక్ సెట్టింగ్స్ అవుతున్నాయి అనమాట. సో తమిళ వైపు నుంచి వైరమూర్తి గారు పాటలో రచయిత. సో ఇటువైపు నుంచి మన తెలుగు వైపు నుంచి సంగీతం శ్రీనివాసరావు వీటూరు గారిని అడిగారు మీరు ఒక పాట రాయాలండి అని చెప్పి. సో ఇళయరాజా గారికి వీటూరు గారు రాసిన మొట్టమొదటి చిత్రం, మొట్టమొదటి పాట అనమాట అది. సో అది కాస్త బిటర్ గా ఎక్స్పీరియన్స్ అనమాట. వీటూరు గారు ఆయన అంటే వారిద్దరి గొప్ప అనుబంధం గురించి వివరిస్తూ ఎలా మొదలైందో ఆయన కొమ్మకొమ్మ కోసం ఆయన పుస్తకంలో రాశారు అనమాట ఇళయరాజా గురించి ఒక చాప్టర్ లో. అదేంటంటే అప్పటికే ఇళయరాజా గారు ఆయన వెరీ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇటు వీటూరు గారు కూడా చాలా బిజీగా ఉన్న రచయిత ఆయన. సో ఈయన వెళ్ళడం ఒక అరగంట లేట్ గా వెళ్ళారనమాట. అప్పటికి వైరమూర్తి గారు రావడం, ఈయన చూని ఇవ్వడం, పాట రాసి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. సో ఇళయరాజా గారు ఏమన్నారంటే, మీరు కూడా వచ్చింటే బాగుంది కదండి, ఒకేసారి ఇద్దరికి వినిపించింది, మళ్ళీ ఇప్పుడు మీకోసం నేను వినిపించాలి, అసలు నేను చాలా బిజీ అన్నారట. వేటూరు గారికి కొంచెం ఆయనకి చిన్న అఫీసర్ అనిపించినప్పుడు, ఏంటిది ఇలా అన్నారు ఈయన అని చెప్పి, నేను కూడా బిజీ అనండి ఇప్పుడు అని అన్నారట. అయితే సరే, అయితే మీరు ఇంకా అయితే ఆయన ఏమన్నారంటే, ఇళయరాజా గారు మన తమ వైరమూర్తి గారు ఇలా చూనిచ్చిన 10 నిమిషాల్లో పాట రాసేశారు, మరి మీరు అలా రాయగలరా అంటే, వేటూరు గారు ఏమిటి మీకు అంత అనుమానం ఉన్నప్పుడు వేరే చోటు వాళ్ళతో రాయించకుండా సరే నేను వెళ్తానని లేచెళ్ళిపోతుండ్రే ఉంటున్నాడు అని చెప్పి సంగీతం గారు సర్ది చెప్తే వేటూరు గారు కూర్చుంటే ఇళయరాజా గారు అన్నట్టు, ఏంటి కవి గారు కోపం వచ్చినట్టుందని చెప్పేసి అనేసి ఆయన ట్యూన్ వినిపించారనమాట. ట్యూన్ వినిపించగానే ఆయన అంతకు ముందు అన్న మాట గుర్తొచ్చింది దీనికి, ఆ తమిళ రచయిత ఇలా ట్యూన్ ఇచ్చిన పావుగుంటలోనే పాట రాసిస్తారన్న విషయం గుర్తుంది అనమాట, గుర్తొచ్చిందనమాట. అందుకని ఇళయరాజా గారు ట్యూన్ వినిపించగానే సరే మీరు రాసుకుంటారా అన్నారట. అనగానే ఇళయరాజా గారు ఆశ్చర్యపోయి, ఏంటి పళ్ళు ఇచ్చేస్తారా మీరు అంటే, రాసుకోండి అన్నారు. అనేసి ఆయన చాలా అద్భుతంగా ఆయన ఒక పళ్ళవి ఇచ్చారనమాట. ఆ పళ్ళవిని ఆ ట్యూన్లో పెట్టి ఆయన పాడుతుంటే ఇళయరాజా గారు ఇంకా ఆనందం పొంగిపోయి, ఎంత అద్భుతంగా ఉందండి అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే, అందుకే కోసం తమిళ మహాకవి భారతి గారు అన్నారు, తెలుగు అనేది చాలా తీయనైన భాష అని చెప్పేసి ఇదన్నమాట సంగతి అని చెప్పి ఆయన అప్పటితో పొంగిపోయి వెంటనే మిగతా పాట మొత్తం వేడూరు గారు 10 నిమిషాలు రాసి ఇచ్చేస్తే దానికి ఆయన ట్యూన్ కట్టారు. అద్భుతమైన పాట అండి. బాలు గారు పాడిన సోలో సాంగ్స్ లో మరొక అద్భుతమైన పాట ఇది. ఇది కేవలం పాట కాదు, ఇది స్వరపద సంధానం అనొచ్చు, అంత గొప్ప పాట ఇది. ఈ సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726361966.

అమావాస్య చంద్రుడు ఈ సినిమా నుంచి మీరు విన్న పాట వీటూరు సుందరరామమూర్తి గారు రచన చేయగా, ఇళయరాజా గారి స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, టీజీ గోపాలకృష్ణన్ గారు బృందం పడిన ఈ పాట. ఇక తర్వాత మాధవి చిరంజీవి గారు జంటగా నటించిన మరో మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా చట్టానికి కళ్ళు లేవు. ఈ సినిమా నుంచి కృష్ణ చక్ర స్వరకల్పనలో వీటూరు సుందరరామమూర్తి గారు, కాదు ఇది మైలవరపు గోపి గారు, మేలవరపు గోపి గారు రచించేగా కృష్ణ చక్ర స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన గొప్ప డ్యూయెట్.

చట్టానికి కడు లేవు ఈ చిత్రం నుంచి బయలు వరకు గోపి రచనకి కృష్ణ చక్ర స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. ఇంకా ఒక పాటకి అవకాశం ఉందని కార్యక్రమం చివరికి వచ్చేసాం మనం. ఈనాటి కార్యక్రమంలో 2 గంటలు అలనాటి అందాల తార ప్రముఖ నటి శ్రీమతి మాధవి గారు వారు నటించిన సినిమాల గురించి మనం సినిమాల నుంచి కొన్ని పాటలు మనం విన్నాం. 17 ఇయర్స్ ఆఫ్ కెరీర్ అండి, కెరీర్ లో తెలుగు హిందీ తమిళ అన్నింటిలోనూ కూడా ఆవిడ నటించారు. కాకపోతే ఆ తర్వాత ఎందుకో సడన్ గా మరి మానేశారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే ప్రతిభకుతగ్గా అవకాశాలు రాని కొందరిలో ఈవిడ కూడా ఒకరేమో నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే చిరంజీవి గారితో నటించిన సినిమాలన్నీ చూసిన తర్వాత అరే ఈవిడ టాప్ లో ఉండాలి కదా అని మనకి సమం. ఎందుకో ఆ తర్వాత అంటే ఖైదీ, చట్టానికి కళ్ళు, ఇటువంటి కొన్ని సినిమాలు చేసిన తర్వాత అంటే సమం అంటే మేబీ ఆవిడ పర్సనల్ చాయిస్ కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త ఇంకా మంచి మంచి సినిమాలు నటించి ఉంటే ఇంకా బాగుంది. ఎందుకంటే అంత చక్కటి హీరోయిన్, ముఖ్యంగా వాయిస్ లో చాలా క్లారిటీ సుశీలమ్మ గారి లాగా. మీరు కావంటే డైలాగులు వింటే మీకు తెలుస్తుంటుంది. అలాగే హిందీలో ఏకంగా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారితో ఆవిడ నటించారంటేనే ఆవిడ నటన స్థాయి ఏంటో మనకి క్లియర్ గా తెలుస్తుంటుంది. ఈనాటి కార్యక్రమాన్ని ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ చివరి పాట మాధవి గారు నటించిన మాతృదేవభావ చిత్రం నుంచి చాలా మంచి పేరు వచ్చింది ఆవిడకి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ నటించారు ఈ సినిమాలో. ఈ సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారు రచన చేయగా ఎంఎం కీరవాడి గారి స్వరకల్పనలో చిత్రగారు పడిన అత్యద్భుతమైన ఈ పాట దినాటి కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని ఆదరించిన శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం ప్రసారం అయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: are listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
2: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామంటే లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, undiga thoduga Radio Surabhi America lo telugulustam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
6: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండదా?

0: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ all, it avoids complaints.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్

0: Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను నివ్యాన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగుని ఇస్తాం రేడియో సురభి.
7: 107.9 FM HD3.
8: లేడీస్ అండ్ జెంటిల్మెన్, ముందు పెట్టండి బ్రహ్మాండమైన నృత్యాలు అభినయం.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

महाराज भाइयों और बहनों ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాని నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగమల పుట్ట.

0: నా పేరు
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. मलेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी इस् योर calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
1: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: రేడియో సురభి,
1: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో.

0: హాయ్, నేను రాము గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda chodavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

Bob Claremont mixed with attitude, funky drums from hell.

0: హాయ్ అండ్ రమేష్ పాల్ బాగున్నా.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
7: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: at 919-491-4514. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీ. మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను తేజ సచ్చ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

విశ్వాసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: చేయలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్,
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్
2: శ్రీకృష్ణ.
1: మీ శ్రీనివాస
3: అవసరాలా.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పీ పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
5: లెట్స్ కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
2: రేడియో సురభి,
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
4: రేడియో సురభి,
5: రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
1: కవింతలకి కేరింతలకి కేరఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Panangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchari panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
12: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
2: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स् अ पर्फेक्ट् बालन्स् देशकालमान परिस्थितुलु प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि बट् वी मूव्ड् आन् स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड् इट् ईस् द फ्यूचर् वीवीएफ् एक्टेक् आईएनसी इस् योर calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వేరేంటి?
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: శ్రీనివాస
3: హోసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: vibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వేరు చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోతి 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ పంకీన్ పనీర్ టిక్కా, విచ్ అమీకా పరోటా.
9: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడాగ నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో? యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
10: Yes, they're only on Radio Surabhi 107.9.

Yes, we are back. Dehradun Avinash to DRW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 Dallas number one radio station. ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర 500 కోట్లు అంట. 500 కోట్లు ఫర్ వాట్? ఈ గణేష్ మండపానికి సంబంధించి, గణేష్ విగ్రహాలకు సంబంధించి, లడ్డూలకు సంబంధించి, వాట్ ఎవర్ ద బిజినెస్ దట్ హ్యాపెన్స్ అరౌండ్, ఎస్పెషల్లీ వినాయక చవితి టైంలో ఇట్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఇండియాలో 500 కోట్ల దాకా వెళ్తుందంట. ఇంకా మిగతా రిచువల్స్ సంబంధించి, ఆ వారం రోజులు జరిగే పంచాయతీ గురించి అసలు మనం ఇన్వాల్వే చేయట్లా. ఇట్ ఈస్ అప్ టు దిస్ ఎక్స్టెంట్. సరే, ఈ సర్వేలు ఎంతవరకు నిజం, ఎంతవరకు కావు, ఒక సర్వే అంటానే అందరు నమ్మేస్తారు అని అనుకుంటే, వన్ ఎక్సైటింగ్ థింగ్ దట్ ఐ హర్డ్ ఇస్ దట్ ఒక ఆయన ఒక గణేష్ విగ్రహం తయారు చేశారు. ఇట్ ఈస్ మేడ్ అరౌండ్ విత్ 25 to 27 kgs గోల్డ్ అండ్ డైమండ్స్ తో కలిపి. ఓకే, అది సో ప్రతి ఒక్కరికి గన్నదని ఇంటికి తీసుకురావాలి. మా ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉండాలని చెప్పిన ప్లాన్ ఉంది, బట్ నాకు ఇది కాదు ఎక్సైటింగ్ విషయం. ఇప్పుడు ఇలా తయారు చేసిన వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు అని చెప్పి చిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సార్ అదేదో ఆ నిమజ్జనం ఏదో మా ఇంట్లో కొంచెం బెటర్ వాటర్ తో నేను చేస్తాను, కొంచెం మా ఇంటికి మీరు పంపిస్తే ఐ టేక్ కేర్ ఆఫ్ ఇండియన్, ఐ టేక్ కేర్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి ఒక విధంగా వరాలిస్తాడు దేవుడు, నాకు ఈ విధంగా వరాలిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. వచ్చిన మైండ్ లో కో అంటే కోటి అని పాట వచ్చేసి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఆ పాట వస్తుంది. వింటనే ఉండండి రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

అది. సో అద్దిరిపోయే పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ కూలీ నెంబర్ 1. అసలు ఒకప్పుడు కూలీ అంటే గుర్తొచ్చే ఏకైక సినిమా వెంకటేశ్వర సినిమా. కానీ కూలీ అంటే ఇంకొక సినిమా కూడా గుర్తొచ్చేలా చేసి, కానీ ఎందుకయ్యా డిసప్పాయింట్ చేసావు లోకేష్? ఎనీవేస్ డీసీతో కవర్ చేశాడు, అంటే మన డైరెక్షన్ గారు కానీ యాక్టింగ్ చేసి కవర్ చేశాడు. సో ప్రస్తుతానికి మాత్రం ఒకటి మాత్రం మన మన మన హీట్ ని, మన చిరాకుల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది, ట్రై చేసి మనం ఒడ్డుపడేయడానికి ప్రయత్నిస్తుంది. అదేంటి అని అంటే, ప్రస్తుతానికి 81 చూపిస్తుంది టెంపరేచర్, మెల్లగా డే పాస్ అయిపోతుంది 88, 95 అండ్ మధ్యాహ్నం కూడా 99. ఏమయ్యా బ్రేక్ ఏం రాదా దీని దగ్గర నుంచి అని అంటే, రేపు కొంచెం క్లౌడిక్ కనిపిస్తుంది మాస్టర్. మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే యూ మైట్ సీ సమ్ బిట్ ఆఫ్ ఎండలు ఇవన్నీ, అండ్ యా మండే యూ కెన్ సీ సమ్ రెయిన్ యాజ్ ఆఫ్ నో ప్రెడిక్షన్ ప్రకారం మండే అయితే రెయిన్ కనబడచ్చు. మరి ఏమవుతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇప్పుడైతే మాత్రం ఎక్సైటెడ్ గా ఒక పాట అయితే రెడీ చేశాను వెదర్ కి తగ్గట్టుగా. కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఈ పాట వినగానే నాకు కూడా ఏదో అయిపోతుంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
4: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW. Morning vibes in Haroni on Radio Surabhi 107.9 HD3. Aid Master, 35 East route lo velle vallu mammul slowdown lo ledu. It's a very big stretch of slowdown, especially towards moving towards Dallas Zoo vaipu velthunte ganaka. Man, reunion tower daggara nunchi start ayindi, inga ala velthane undi mellaga. అండ్ 45 East దగ్గర కొంచెం స్టార్టింగ్ లో ఇన్ కేస్ డౌన్ టౌన్ దగ్గర ఉంటే కానీ పర్లేదు, బట్ ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ స్టార్ట్ సమ్వేర్ నియర్ కొంచెం హాఫ్ వే స్టార్ట్ అయ్యి అండ్ టువర్డ్స్ బిగ్ డాడీ కన్వీనియన్స్ స్టోర్ ఇట్ సైడ్ మీరు టర్న్ తీసుకుంటుంటే కనుక టువర్డ్స్ 175 ఈ రూట్ లో కొంచెం స్లో డౌన్స్ కనిపిస్తున్నాయి అనమాట. బట్ ఇంట్రెస్టింగ్ రూట్ ఇస్ I-30 రూట్ టువర్డ్స్ బక్నర్ టెరెస్ ఎవర్గ్లేడ్ పార్క్ వైపు వెళ్తుంటే కనుక ఎస్ యూ హ్యావ్ టు వెయిట్. అండ్

క్లెబర్ గైనా చూపిస్తాను, సిఎఫ్ హాచ్ సిఎఫ్డబ్ల్యూవై దగ్గర ట్రాఫిక్ లో వెయిట్ చేపిస్తాను అన్నట్టుంది అనమాట. రాగం ఏదో విధంగా కలిపేద్దాం అనడానికి కుదరలేదు. ఎనీవేస్ అదొకటి. అండ్ డాలస్ లవ్ ఫీల్డ్ సైడ్ నుంచి ఇంకేస్ మీరు వెళ్తుంటే కాటన్ వుడ్ వ్యాలీ వైపు, అక్కడ ఉంది ట్రాఫిక్. అండ్ దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ ఆఫ్ నో. 1635 రూట్ లో అడిషన్ వైపు వెళ్తుంటే కొంచెం వెయిటింగ్ ఉంటుంది. ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్ అండ్ దెర్ ఈస్ వెయిటింగ్. అండ్ 820 నుంచి నార్త్ ఆర్లింగ్టన్ మేబీ కొంచెం స్లో డౌన్ ఉండొచ్చు, అంతే. ఇవి తప్పితే మీరు ఎవరు మిమ్మల్ని ఆపరు, మీరు ఎక్కడ ఆకర్లేదు, ముందుకెళ్ళిపోవచ్చు చాలా హాయ్ హాయిగా. అది సో ఇందాక అంత అద్భుతమైన పాట ఒక్కసారి తలుచుకున్న తర్వాత డెఫినెట్లీ మన రాజేంద్ర ప్రసాద్ గారి ఆల్ టైమ్ హిట్స్ రెండు వినాలని అనిపించింది. ఒకటి April 1 విడుదల, ఈ రోజు కాకపోయినా సరే విడుదల. ఓకే, కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సుర్భి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? గెస్ట్ అని చెప్తా, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. హియర్ ఈస్ ద ట్రాక్.

పోయినప్పుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగా వందేళ్లు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు.

ఉన్నది క్షౌర కారణము. నరజాతి చరిత్ర సమస్తం ఋణతోరణ పరాయణత్వం. ఋణ ప్రపంచం తృణ ప్రపంచం పణ ప్రపంచం పిలిచింది. దారి పొడుగున సిగ్గుబిడియములు తర్పణ చేస్తూ పదండి ముందుకు, పదండి కాసుకు, పదండి తోసుకు.

He's a very important person. Appe cheyani vaadu gaadida chaste teetaku veevaagida runagita appula apparavu appulu cheyuta teliyani alpulaku upadeshinchina runagrahana runa sukshma runa sanyasa yogamulu samaptamu runaste runaste runaste jamaha. అసలు అప్పట్లో కొన్ని సినిమాలు ఎంత రిలేటబుల్ గా ఉండేవి. రాజధ్రుసాద్ గారి సినిమాలు అంటే జనాలందరూ ఇప్పుడు ఒక డెఫినేషన్ పెట్టుకున్నారు కదా, కంఫర్ట్ సినిమా కంఫర్ట్ సినిమా కంఫర్ట్ సినిమా అని చెప్పి. అసలు కంఫర్ట్ సినిమా అన్న పదం తెలియకుండా ఆ కంఫర్ట్ సినిమా అన్న వర్డే అలవాటు చేస్తుంది నాకు నిజంగా ఆయన అనిపిస్తుంది. మౌనక్ గారు సిటీ ఛానల్ లో ఆయన సినిమా వచ్చిందంటే అయిపోవచ్చు, ఈటీవీలో మార్నింగ్ ఆయన సినిమా వచ్చిందంటే ఇంక పనులను పక్కన పెట్టి హాయిగా చూసుకోవచ్చు. అట్లా ప్రశాంతంగా ఆయన సినిమాలు చూస్తూ హాయిగా ముందుకు, యూనో లైఫ్ ఈజ్ నాట్ దట్ సాడ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమ్స్ ఆయన అయితే మాత్రం అహనా పెళ్ళి అంటే ఆ ఒకటి అడక్. అసలు ఈ రెండు మాత్రం బా ఒకదాని నుంచి ఒకటి అనమాట. సో థ్యాంక్ గాడ్ జంధ్యాల గారు హ్యాపెన్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, థ్యాంక్ గాడ్ ఈవీ గారు హ్యాపెన్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, థ్యాంక్ గాడ్ బాపు గారు హ్యాపెన్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అండ్ థ్యాంక్ గాడ్ వీళ్ళందరూ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేశారు అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. వాట్ ఐకానిక్ ఫిలిమ్స్ అది మ్యాటర్. ఒకసారి అలా రాజేంద్ర ప్రసాద్ గారి వర్క్స్ తలచేసుకుని బ్యాక్ టు బ్యాక్ ఇంకో రెండు పాటలు రెడీ చేశాను. ఇంకో రెండు రాజేంద్ర ప్రసాద్ గారి పాటలు ఇద్దామా, హీరో మారుద్దామా? ఓకే, ఒక పాట ప్లే చేస్తున్నాను. చాలా మంది పెళ్లి క్యాసెట్లకి ఈ పాటే పెట్టుంటారు. సో ఆ పాట ప్లే చేసి దాని తర్వాత ఇంకొక కాంటెంపరీ సాంగ్ కి షిఫ్ట్ అవుతాం. ఓకే, కమింగ్ అప్ ఫర్ యూ, వన్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ. నేను చెప్పను, మీరే చెప్పేస్తారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా, సరదాగా డాలస్ కబుల్ నాతో పంచుకుందాం అనుకున్నా, యూ కెన్ కాల్ మీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. శ్రీరస్తు శుభమస్తు, కమింగ్ అప్ ఫర్ యూ.

ఎస్ అవునవాడ దృష్టి బంధం నుంచి మంచి పాట విన్నాం. దే ధన ధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమాలో చిరంజీవి గారు సీరియల్ చూస్తూ ఉంటారు అన్నమాట. సాయంత్రం అయినప్పటికీ సీరియల్స్ వాళ్ళ మదర్తో కూర్చొని చూస్తూ ఉంటే ఏంటి సార్ అలా అంటున్నారు, రెండు సార్లు చూడండి మీకు అలవాటు అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్తారనమాట. సో దెర్ ఇస్ వన్ థింగ్ లైక్ దాట్, ఫస్ట్ చూడటానికి బయట చూసినప్పుడు మాత్రం ఏంటబ్బా ఇది అని అనుకుంటా, ఒకసారి వచ్చిన తర్వాత వన్స్ యూ ఫాల్ ఇన్ టు దట్ లూప్ ఇట్ ఇస్ అడిక్టివ్. అలా ఒకటి ఏంటి అని అంటే బిగ్ బాస్, రీసెంట్ గా నేను ఇద్దరు కంటెస్టెంట్ల గొడవ చూస్తున్నాను అనమాట. వన్ కంటెస్టెంట్ ఈస్ రియలీ నోన్ యాక్టర్, ఇంకో కంటెస్టెంట్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవ చూస్తుంటే ఫస్ట్ అడిగే ఏంటి సోదగల ఎప్పుడు చూడండి ఎట్లనే అవుతుందని జోన్ లో ఉన్నాను అని. బట్ వన్స్ ఇట్ స్టార్టెడ్ ఇట్ ఇస్ అడిక్టివ్. ఓకే, సో అట్లీస్ట్ బిట్స్ అండ్ పీసెస్ లేనా సరే ఏమవుతుంది సమ్మరీ అని చెప్పి కొంచెం ఫాలో అవుతుంది అనమాట. సో ఈ రోజు మనకి కొన్ని విషయాలు ఏ వద్దులేరా ఇంకా ఆపేద్దాం అని అనుకుంటాం, కానీ వీల్ ఎండ్ అప్ డూయింగ్ దట్. అలా అనిపించే చీప్ థ్రిల్స్ ఏంటి, ప్రపంచం ఏమైనా అనుకుని నేను మాత్రం కంటిన్యూ చేస్తా అని అనుకునే చీప్ థ్రిల్స్ ఏంటి అని రోజు మాట్లాడుకుందాం. సో మేబీ యూనో అంటే ప్రతిరోజు మానేద్దాం అని అనుకుంటున్నవి, కానీ ఇంకొక్కసారి ఇంకొక లైట్ గా రెండు లడ్డూలు అలా లైట్ గా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అది నా చీప్ థ్రిల్, వద్దనుకున్నా చేసేస్తాను నేను. అంటే ప్రపంచం ఏమనుకొని ఏదైనా అయిపోని అండ్ కొన్ని ఇంతేజ్ వచ్చినా సరే టూత్ పేస్ట్ అప్పుడప్పుడు తింటూ ఉంటాను, దట్స్ మై చీప్ థ్రిల్. ఇలా కొన్ని చీప్ థ్రిల్స్ ఉంటాయి కదా. సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ పిల్లలు కానీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద లైకింగ్ అండ్ ప్రపంచం నచ్చుతుందో లేదో పక్కన పెడితే ఇది నా చీప్ థ్రిల్ అన్నట్టు ఫాలో అయ్యేది ఏంటి, లెట్ మీ నో యువర్ థాట్స్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్, ఐ వెయిటింగ్ ఫర్ యూ. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అది మరి ఇంటి కబుర్లు అన్నప్పుడు చీప్ థ్రిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడేదో పాట వస్తుంది, కట్ అయితే యాడ్ బ్రేక్ తర్వాత ప్లే చేయడానికి ట్రై చేస్తాం. అండ్ యా, కమింగ్ అప్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాల్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
0: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

శరణమయ్యప్ప. Yes, we are back. Dev Dhanadhana Vinash to DFW Morning Vibes in Naroli on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. నిజానికి మాస్టర్ కొన్ని విషయాలు వద్దు, మనం పాటించొద్దు, మనం మనం మనకి దూరంగా ఉండాలి అని అనుకుంటాం, బట్ వీల్ ఎండ్ అప్ వాచింగ్ ద సేమ్. ఇప్పుడు మా అమ్మకి నేను లిటరలీ, అమ్మ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాలు ఉంటాయి, ఈ సినిమాలు ఉంటాయి, ఈ సినిమాలు ఉంటాయి, నిన్న అన్ని అలవాటు చేసా. నేను పొరపాటున కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత షీ విల్ ఎండ్ అప్ గో అండ్ వాచ్ ద వెరీ సేమ్ సీరియల్స్. అవే ఏడుపులు, అవే ఏడుపులు, అవే పెడబుక్కులు, అవి ఇబ్బందులు, అన్ని అవే. ఎందుకు అని అంటే అలవాటు చేతులే అది. సో అలాగే ద సేమ్ కేస్ ఇస్ ద రియాలిటీ షో. బికాస్ సో వద్దు చూడద్దు అని అనుకుంటాం కాబట్టి ఎండ్ అప్ వాచింగ్. చూసాడు ఆ గొడవ ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళు మేలు పెట్టాడు, వీళ్ళు వాళ్ళని పెట్టాడు, అవుతుందా లేదని చెప్పి. బట్ ఈ సీజన్ అయితే మాత్రం నాకు అసలు క్రేజీగా ఇంట్రెస్ట్ ఉన్నా. బేసిక్ గా నాకు తెలిసిన యాక్టర్ ఇస్ దేర్ అండ్ కొత్తగా ఒక టీం ఎవరు వచ్చారు, ఈ టీం ఆ టీం. బట్ జనాలు ఏమైనా అనుకుని ఎండ్ ఆఫ్ ద డే ఐ ఎండ్ అప్ వాచింగ్ దట్. ఎందుకు మాసా ఎలా పెట్టుకున్నారు ఏంటి అని. సో ఇలాంటి చీప్ థ్రిల్స్ ఏమైనా ఉన్నాయా వేర్ లైక్ ప్రపంచం అంత ఏంట్రా నీకు హ్యాబిట్ ఉందా అని అంటారు. బట్ ఏదైతే అది అయింది భయ్, నాకు నచ్చింది నేను చేస్తా అన్న జోన్ లో జస్ట్ లైక్ వాచింగ్ బిగ్ బాస్. ఇస్ దర్ ఎనీథింగ్ ఫర్ యూ అని అడుగుతున్నా. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మారియా కూడా చెప్తున్నది ఏంటో తెలుసా, కొడతాడు, కొట్టిన తర్వాత మనవాడే కుట్లేస్తాడు. అది ఉప్పెనంత ప్రేమ ఉంటే ఏం చేస్తారు మాస్టరు, ఇట్లానే ఉంటారు, ఇట్లానే ఉంటారు అది.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
2: Yes, we are back with another Avinash Studio W Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, recently, ఒక సినిమాలో యూనో ఒక క్యారెక్టర్ కి ఒక చిత్రలో అది ఏంటి అని అంటే, ఓకే, వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, ఇప్పుడు రియాలిటీ షోస్ ఉన్నాయండి, తెగ కొట్టుకుంటారు, అలాగని చూడటం మానేస్తామా? ఈవెన్చువల్లీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏం జరిగిందో అని చిన్న అప్డేట్ అనేది తీసుకుంటాం, అండ్ వీల్ ఈవెన్చువల్లీ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. అలాగే విశ్వనాథన్ సన్స్ లో రాధిక్ గారి క్యారెక్టర్ కూడా రేట్ ఉంటుంది. బేసికలీ ఆవిడ డయాబెటిక్, షీఈస్ నాట్ సపోజ్ టు ఈట్, ఆవిడ ఎక్సర్సైజ్ అంతా చేస్తారు, ఫాలో అవుతారు, అంతా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఆవిడ చిత్రలు ఏంటంటే, ఆవిడ బెడ్ పక్కన డ్రాయర్ ఇట్లా ఓపెన్ చేస్తే అన్ని చాక్లెట్స్ ఉంటాయి. బట్ స్టిల్ సూర్య గారు ఎదుర్కొండమండి, అరే ఇది ఇది చిన్న అకేషన్ అంతేరా అని చెప్పి షీ ఈట్స్ అన్నమాట. హెల్త్ పరంగా మంచి హ్యాబిట్ కాదు కానీ, బట్ చిత్రలు ఎండ్ అప్ డూయింగ్ ఇట్. సో అలాగా ప్రపంచం ఎన్ని చెప్పినా కూడా ఇది నా చిత్రలు భయ్ నేను చేస్తా అని ఫాలో అయ్యేది ఏంటి అని అడుగుతున్నాను. We are talking about that. Give me a call. 972-636-1966 is my calling number. And enni saarlu ye vanna kuda naaku nachina paatle miss avakunda play cheyadam is my cheat. Ishq movie nunchi manchi paata coming up chinna dana nee kosam.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
6: Manabadi class.
5: Amma, old McDonald had a farm.
6: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
5: Uppu kappu rambu.
6: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap?
7: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మైపర్సూ.

Yes, we are back there, Dhanadhana Vinash, to DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Internal. So, one most beautiful vision, Indian and Kingdom Cinema Darvata, Asalu, you know, Gautam Kirinuri gari em cheyabothunnaru enti I wish there ante part 2 and part 2 unda leda ila chaala questions unnai kada I wish that if that film happen or doesn't happen nainni gar kuda kaadu gani I think he is directing a film where which belongs to him or his genre his forte emo anipichunnaru adu enti ante ms subbalakshmi gari biopic chestunnaru yes biopic chestunnaru ante inka asala డివోషన్ అని అనగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరు గుర్తొస్తుంది, మార్నింగ్ ఆవిడ రాగాలు గుర్తొస్తాయి, అసలు ఆవిడ పాడిన అన్ని గుర్తొస్తాయి. కాబట్టి అలాంటి ఒక ఐకానిక్ రోల్ లో రష్మిక గారిని కాస్ట్ చేయబోతున్నారు. అండ్ ఆ సినిమాకి సంబంధించి లాంచ్ ఈవెంట్ ఇప్పుడు అవుతుంది ఈ రోజు చెన్నైలో. అండ్ ఆ ఈవెంట్ కూడా డ్రెస్ కోడ్ అందరూ ఐ థింక్ ఒక బ్లూ కలర్ డ్రెస్ అనేది చెప్పారు. సో యా, అండ్ మ్యూజిక్ కూడా నన్ అదర్ దాన్ అనిరుద్ ఈస్ డూయింగ్ ఇట్. అంటే డీసీ లాంటి సినిమాలోనే ఆయన సరదాగా క్లాసికల్ టచ్ చేస్తే అది ఏ రేంజ్కి వెళ్ళిందో మనం సెపరేట్ గా చెప్పక్కర్లేదు. ఇన్ఫాక్ట్ డీసీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో యా, టేక్ సమ్ టైమ్ అవుట్ టు థింక్ అబౌట్ ఇట్, అసలు ఎలా ఉండబోతున్నారో. చిన్న విజువల్ వరల్డ్ అని ఏదైనా రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. ఐ హోప్ చేస్తలేదు, తెలియదు కానీ. బట్ ఇప్పుడైతే మాత్రం టు సెలబ్రేట్ దిస్ మూమెంట్ ఒక రెండు బ్యూటిఫుల్ పాటలు పడాల్సింది. సో బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద మూవీ కమింగ్ ఆఫ్ ఫ్రమ్ ద మూవీ గీత గోవిందం అండ్ బ్యాక్ టు బ్యాక్ జెర్సీ నుంచి ఇంకో పాట వస్తుంది. వింటనే ఉండండి, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలర్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్. నిజంగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కీర్తన ఒకటి ప్లే చేస్తాను ఉంది, బట్ ప్లే చేస్తే మీరు 9 o'clock ఏంట్రా నాకు ఇది అని అంటారేమో అని చెప్పి ఆగి అనమాట అంతకుమించి. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఆ పాట కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ గీత గోవిందం.

0: Yes, we are back and day Dhanadhan Avinash to DOW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. India lo sarikottaga prati sari oka moment ainappudu prati varam okasari kotta moment avutundi ee sari koncham janala vepe vachindannamata. I think slowly ఎక్కడ జనాల్ని ఫేవరబుల్ గా అయితే డెసిషన్ ఎక్కువ తీసుకోవట్లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు గవర్నమెంట్ వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఫోన్ జనరలీ ఫోన్ త్రూ మనీ పే చేసే ట్రాన్సాక్షన్స్, ఆ ట్రాన్సాక్షన్స్ ఇప్పటిదాకా ఇప్పుడు ఏం పైసలు తీసుకోలేదు. సో మోస్ట్లీ యాప్ వాడడం త్రూ మనం ఏవైతే కొంటామో దాని అంటే బేసిక్ గా ప్రైస్ కి పెట్టిన ట్యాక్స్ ద్వారా అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ యాప్ వాడడానికి కూడా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా ఎప్పుడైతే పైసలు పెట్టారో పెడదాం అని అనుకుంటున్నారో అది ఇంకా పెద్ద ప్రాబ్లమాటిక్ విషయం. ఏంటి అని అంటే ఇప్పుడు ఒక మర్చెంట్ ఉన్నాడు, మర్చెంట్ కనుక ఇప్పుడు సమ్ ఎక్స్ అమౌంట్ కన్నా వాడు కొన్నాడు అనుకోండి, ఆ అమౌంట్ మీద ఇంత ట్యాక్స్ అని కట్టాలంట. ఇంత అమౌంట్ ట్యాక్స్ కడితే ఏం చేస్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఒక థియేటర్కి వెళ్తేనే ఒక 20 రూపాయలు కూల్ డ్రింక్ అనుకోండి, వాడు ఒక ఇంకో 5 రూపాయలు వేసి 25 రూపాయలు అంటాడు. అది కదండి ఎంఆర్పీ అంటే, ఎంఆర్పీ ఉండదు అంటే మనం ఏం చేస్తాం? ఏం ఎక్కువ తక్కువ మాట్లాడకుండా కట్టేసి వస్తాం కదా. సో ద సేమ్ కేస్ విత్ రెగ్యులర్ కస్టమర్స్ కూడా అవ్వబోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆడేసి ఎక్స్ట్రా ట్యాక్స్ ఏదైతే ఉందో తీసుకొచ్చి కస్టమర్స్ మీద వేస్తాడు. మనం అనుకుంటాం మన కస్టమర్స్ మీద వేయట్లేదు, వాడి మర్చెంట్స్ మీద వేస్తారు అనుకుంటారు. బట్ మర్చెంట్ కూడా వాడు ఏం చేస్తాడు, 2,40 రూపాయలు అయింది అనుకోండి, 240 రూపాయలు నువ్వు కట్టాలంటాడు కదా. అసలే ఇప్పటికే మనం కట్టే డబ్బులకి, మనం కట్టే ట్యాక్స్ కి, మనకు వచ్చే సదుపాయాలకి సౌకర్యాలకి సంబంధం లేకుండా ఏదో విధంగా ముందుకెళ్ళిపోతాను అన్నట్టే ఇండియాలో బతికేస్తున్నారు. ఇప్పుడు దాని తోడు ఈ ట్రాన్సాక్షన్లు వీటి మీద ఇవి అని అంటే రెగ్యులర్ గా ఇప్పుడు మా పొద్దున్న లేవంగానే సరుకులు ఆర్డర్ పెట్టుకోవడం దగ్గర నుంచి అన్ని అన్ని అన్ని అన్ని ఆన్లైన్ గా అలవాటు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి నాకు నచ్చిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏది ఎవరికి అలవాటు కానివ్వట్లు, అలా పాజిటివ్ దృక్పథంతో చూడలేము. ఒకప్పుడు అంతరించిపోతున్న కిరాణా షాపులు విక్రయాలు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు వాడుకుని కట్టాలన్నమాట. ఇది రివర్స్ మానిటైజేషన్ లాగా ఉంది, డిమానిటైజేషన్ కాకుండా. ఇది ఏమవుతుందో చూడాలి, వెయిట్ అండ్ వాచ్. వీటిలో ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. కాసేపటి లాడ్జ్ వస్తే పలకరిస్తే ఆ తర్వాత మనం మాట్లాడుతాం.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, Unit 606, లియాండర్, టెక్సాస్.
5: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: ఇండియా వెళ్ళలేమురా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

Yes, Dev Dhanadhar Avinash to DFW Morning Bible and Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Carbon footprint. అదేదైతే ఉందో ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళాక అసలు నేను ఎంత ఎమిషన్ చేస్తున్నాను, ఎంత బ్యాలెన్స్ అవుతుంది, ఓకే, నేను వాడే కారు, నేను వాడే ఏసీ, యూనో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న ఎఫర్ట్ ఈరోజు పెట్టండి. అంటే ఫన్ ఫన్ ఫన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ సోదంతా ప్రతిసారి మన నౌకరి విషయాలు మాట్లాడేసుకుంటాం కానీ, బట్ దిస్ మ్యాటర్ ఇస్ రియల్. ఎందుకు రియల్ చెప్తారు, మ్యాటర్ ఏంటంటే ఈ వింటర్లో ఇండియాకి వింటర్ ఉండకపోవచ్చు అండి. అది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి, ఇప్పుడు మన నేను ఊరెళ్ళినప్పుడే వర్షం కొంచెం పడితే చాలా దేవుడా అని చెప్పి కోరుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు లిటరల్లీ ప్రతిసారి వినాయక చవితి టైంలో నేను సరుకులు కొండకి వెళ్ళినప్పుడు వర్షంలోనే సరుకులు షాపింగ్ చేసేటం అలాంటిది, ఇప్పుడు ఈసారి ఆ వర్షం లేదేం లేదు, జస్ట్ ఇలా పడి పడినట్టు ఉందన్నమాట. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సినారియో ఈవెన్ ఫర్ వింటర్. అండ్ ఈసారి వచ్చే ఎల్నినో ఇండియన్ హిట్ అయ్యేది గాడ్జిల్లా ఎల్నినో అని పేరు పెట్టారు. ఇదే సినారియో ఇట్ మైట్ కంటిన్యూ టిల్ ఫిబ్రవరి 2027 అంటున్నారు. ఒకవేళ ఈ సినారియో కంటిన్యూ అయితే ఏంటి, ఏసీలో దాకవచ్చు, ఏమైంది అని అనుకోవచ్చు, కానీ బట్ బయట పండించాల్సిన యూనో ఫార్మింగ్ చేసే చేయాల్సిన విషయాలు, వెజిటబుల్స్ లేకపోతే వీట్ ఇట్లాంటివి ఏమైనా, ఇవన్నీ కూడా చలికాలంలో పెరిగి ఏవైతున్నాయో అవన్నీ ఎఫెక్ట్ కాబోతున్నాయి, ఎయిర్ క్వాలిటీ ఎఫెక్ట్ కాబోతున్నాయి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కాబోతున్నాయి. సో టెక్సస్ లో కొంచెం టెంపరేచర్ మారితేనే మనం తట్టుకోలేక చిరాకు వచ్చేసి అబ్బో అది అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం, బట్ ఇట్స్ హై టైం. మీరు ఒక రూమ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మీరు ఏసీ ఆపుతున్నారా లేదా, మీరు మీరు మీరు కారు ఇస్తున్నారంటే బయటకి ఆర్ యూ రియలీ బాలేసింది కార్బన్ ఫుట్ ప్రింట్, ఇంట్లో అన్ని యూనో అన్ని అన్ని అన్ని ప్లాన్స్ ఉంటున్నాయా లేదా, లేదా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు యూనో ట్రై టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ఇస్ ఇట్ సస్టైనబుల్ ఆర్ నాట్. కాన్షియస్ లివింగ్ అని అంటే బుర్ర పెట్టి ఆలోచించడం, అంతే తప్పితే పనులన్నీ పక్కన పెట్టి వేరే పని చేయమని చెప్పట్లేదు ఎవడు. బట్ స్టిల్ ఇట్స్ హై టైం టు థింక్ అబౌట్ దోస్ థింగ్స్ అని చెప్పి చాలా గట్టిగా హిట్ అవుతుంది మాస్టర్, చాలా చాలా గట్టిగా హిట్ అవుతుంది. అండ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నో మోర్ వేరే అక్కడెక్కడ అవుతుందంట, ఇక్కడెక్కడ అవుతుందంట కాదు, ఇక్కడే అవుతుంది, మన పక్కనే అవుతుంది, మనకే అవుతుంది, ఇట్ ఈస్ రియల్. వింటున్నాను రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to a person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్, వి నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
3: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me nestam Radio Surabhi.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
11: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

சுவாமியே சரணமையப்பா.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Call Nanda G3 at 919-491-4514. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.

0: Calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: Villali Veerane, Veeramani Ganthane.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాఘవ్ పాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
5: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Media room screen size gurinchi tension padtunnara. Maximum screen space ela design cheyalo.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support at mypursu.com.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: డు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్,
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీనా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: ట్యూన్ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: నానా గోపాల శ్రీ.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ ఎంపి, అంకి పన్నీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి కంబ్యాక్వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ Actec INC is your calling for farming. Vallimbari Farms. Visit vvfactec.com or call 848-244-0213.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్, బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. वल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
3: 848-244-0213.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next time, Radio Surabhi.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Nen naluguru eppudu restaurant kellalanukunna పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: generation knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
5: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: స్కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biscuit lava, cheese dosa, onion dosa, honey chili, garlic, lotus and amki pani tikka, which I make up for a
2: tafu. Hindi bro, can you know? And specials matram ayari na.
1: Inka onne, Chappan dara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
3: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: Hi, I'm Ramgopal Varma.
5: అందరికీ నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
7: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: మీ తెలుగునే ఇస్తాం రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా ఏంటి తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
14: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
15: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
14: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: 빨리 빨리 내려.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సచ్చ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ బాబునా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నాగపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu, samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: అందరికి నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాక్వర్డ్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
11: Yes, sir.
10: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
10: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
12: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514. హలో డాలర్, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీనా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
4: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
3: ఏంటి ఫ్లవర్సా? తను ఏమన్నా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
4: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
3: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
4: ఓకే.

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చి ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ ఫ్రెండ్.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎందుకే రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడో ఫ్రెండ్.

0: పెట్టు, నువ్వె వెళ్లి వాళ్ళని కొట్టు, రియాక్షన్ ఉంటాది చూడు, ఉండడు నిన్ను మించినోడు.
1: ఎంత తీసుకుంటారు?
0: ఏమోరా నాకు తెలీదు, ఫస్ట్
1: టైం. ఇలాంటి ఐడియాలు ఇవ్వకుండా ఉండడానికి మీరు ఎంత తీసుకుంటారు?
0: అర్థమైంది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
10: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. Hareli, Hareli, bringing the taste of home closer to you.

పైకి వెళ్లాలంటే మెట్లెక్కాలంటే ఆ మెట్లకున్న స్టెప్స్ అన్ని కనిపించనక్కర్లేదు. జస్ట్ టేక్ ద ఫస్ట్ స్టెప్. దానంతరదే మీరు మెల్లిమెల్లిగా ఆ స్టేర్ కేస్ లో పైకి వెళ్ళిపోతూ ఉంటారు. హాయ్, హలో, హ్యాపీ వెనస్డే టు ఆల్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఉంటాను, అండ్ వెనస్డే వచ్చేసింది, సో ఐఎమ్ ఆల్సో హియర్. యాక్చువల్లీ వెనస్డే అంటే మిడిల్ ఆఫ్ ద వీక్ కదా, ఎంతో తెలియని ఒక హాయ్ ఉంటుంది. ఇంకా 2 డేస్ అయిపోయాయి, ఇంకా 2 డేస్ ఉన్నాయి, ఏంటంటే మండే బ్లూస్ ఉండవు, ఫ్రైడే క్లూ ఉంటుంది, ఏం చేయాలో, లేకపోతే కనీసం రెస్ట్ తీసుకోవాలా, ఈవెంట్స్ ఉన్నాయా, పార్టీస్కి వెళ్లాలా, ఇవన్నీ ఆలోచిస్తూ ఏంటంటే లుకింగ్ ఫార్వర్డ్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాం వెనస్డే రోజు. ఆ వెనస్డే ఇవాళ ఉంది, అండ్ 4 అవర్స్, యాక్చువల్లీ 3 అవర్స్ హాయిగా మనం ఏంటంటే ఆటలతో పాటలతో మాటలతో సరదా సరదాగా మనం స్పెండ్ చేసేద్దాము. అయితే ఈ సెగ్మెంట్ లో యూజువల్ గా వెనస్డే 4 to 4:30 కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ప్లే చేస్తాను కదా, మీలో ఎవరైనా ఇప్పుడిప్పుడే గనుక ఫస్ట్ టైం ట్యూనింగ్ అయి ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమిటంటే, నేను ప్లే చేసే ఈ ఫస్ట్ సెగ్మెంట్ పాటల్లో అంటే 4 to 4:30 పాటల్లో ఉంటుంది ఒక కామన్ లింక్. ఆ లింక్ ఏంటనేది మీరే పాటలు విని గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయాలి. మా స్టూడియో నంబర్ 9726361966. అయితే మొదటి పాట వినిపించే ముందర లెట్ మీ సే థ్యాంక్ యూ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. A to B అంటే అడియార్ ఆనంద్ భవన్, ఇది మనకి ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అలాగే ఇండియా టుడే సౌత్ లేక్ లో ఉంది, అండ్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, ఇది మనకి ఫారెస్ట్ లేన్ డాలస్ దగ్గర ఉంది. మైత్రీస్ రెస్టారెంట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో అర్వింగ్ లో, సౌత్ లేక్ లో అండ్ ఫ్రిస్కోలో ఉంది. ఆల్సో డీల్స్ బనానా .com, ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద రెస్టారెంట్ ఓనర్స్. దెన్ వీ హ్యావ్ టీ ప్యాట్ బతుకమ్మ రాబోతుంది October 17th న, ఇక్కడే మన కో అమెరికా సెంటర్ దగ్గర. అండ్ రన్ ఫార్ తెలుగు అంటే సిలికాన్ ఆంధ్ర మనబడి వాళ్ళు ఏంటంటే నిర్వహిస్తున్నారు ఇది, రన్ ఫార్ తెలుగు ఆన్ September 20th అంటే ఈ ఆదివారం. ఇవన్నీ వివరాలు వన్ ఆఫ్టర్ ది అదర్ నేను ఇంకా ఎలాబరేట్ గా అందిస్తాను. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. మీరు మీ స్మార్ట్ డివైస్ లో iOS కానివ్వండి, ఆండ్రాయిడ్ కానివ్వండి, స్మార్ట్ గామా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు, వినిపించవచ్చు. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. అండ్ మర్చిపోకండి, వీఆర్ ఆన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అండ్ యూట్యూబ్ లో ఉన్నాం. సో ఫాలో అస్ దేర్ అండ్ లెట్ మీ టేక్ యూ టు ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్స్ సెగ్మెంట్. రిమెంబర్, కామన్ లింక్ ఉన్న పాటలు ఇవి, పాటలు విని గెస్ట్ చేసి 9726361966 కి కాల్ చేయొచ్చు.

రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినేశారు, ఇంకా పాటలు ఉన్నాయి. అండ్ రిమెంబర్, ఈ పాటలు మనకి కామన్ ఫ్యాక్టర్స్ సెగ్మెంట్ లో అనమాట. సో ఇందులో కామన్ ఏముంది మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే, ఎవరైతే కాల్ చేశారో మీ ఆన్సర్ కరెక్టా కాదా చెప్పేస్తాను. బట్ మిగతా వాళ్ళు కాల్ చేయాలంటే మా స్టూడియో నెంబర్ 9726361966. మీరు ఏంటున్నారు? సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ రైట్ నౌ ఐఎమ్ ప్లేయింగ్ కామన్ ఫ్యాక్టర్స్ సెగ్మెంట్. అండ్ ఇంకొక పాట వినిపించే ముందుగా లెట్ మీ టెల్ యూ అబౌట్ అడియర్ ఆనంద్ భవన్ గురించి. ఇన్ షార్ట్ ఏ టు బి అంటారు. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉంటుందన్నమాట ఇది. ఏ టు బి మనకి ఫ్రెస్కోలో అండ్ లిటిల్ లెమన్ లో ఇక్కడ మనకి దొరుకుతాయి. కూరల్లో వంటలో వేసుకునే ఇన్స్టెంట్ మిక్సెస్ కానివ్వండి, పొళ్ళు కానివ్వండి, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్లు ఇవన్నీ వీటితో పాటు దొరుకుతుంది. రుచికరమైన రాగి ఇడ్లీస్ అండ్ రుచికరమైన గోంగూర అన్నం ట్రెడిషనల్ గా చక్కగా నిమిషంలో రెడీ అయిపోతుంది. ఓన్లీ అట్ ఏ టు బి. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ వాటి ఏ టు బీస్ నంబర్ ఇస్ 2148722345. ఐ రిపీట్, 2148722345. లేదా మీరు విజిట్ కూడా చేయవచ్చు aetobitexas.com.

టైటిల్ సాంగ్ విన్నారు మీరు. అండ్ రిమెంబర్ మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఆన్ సురిబి డి టూ డ్రాఫ్టమ్ షో. ఈ మూవీలో రిమి సేన్ పక్కన ఒక యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్ ని నేను ఈ పాట విన్నంతసేపు గూగుల్లో గాలించాను, కానీ నాకు పేరు మాత్రం తెలియలేదన్నమాట. జయరామ్ అని ఉంటుంది కానీ, బట్ జయరామ్ అనేది వేరే యాక్టర్ ఈ మూవీలో. బట్ ఐ డోంట్ నో ఈ యాక్టర్ పేరు ఏమిటో. నేను మొదటిసారి చూస్తున్నాను ఈ యాక్టర్ ని. బట్ మీలో ఎవరికన్నా తెలిస్తే ఈ యాక్టర్ పేరేంటో కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఇన్ అడిషన్ టు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమిటి, కాల్ చేసి చెప్పేవాళ్లు మీ ఆన్సర్ ని రివీల్ చేస్తాను కరెక్టా కాదా అనేది ఆఫ్టర్ లిటిల్ వైల్, ఎందుకంటే ఇంకా రెండు పాటలు ఉన్నాయి కాబట్టి. సో లెట్ మీ ప్లే దాట్ ఆల్సో. అగైన్ మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షోలో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. యూజువల్ గా ఎవ్రీ వెనస్డే ఫస్ట్ సెగ్మెంట్ లో ప్లే చేస్తాను. అండ్ నౌ అనదర్ సాంగ్ ఫ్రమ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. హియర్ వీ గో.

అమ్మ పిల్లడా ఎవరంటే హల్లు అల్లుడు. ఆ హల్లో అల్లుడు మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. అండ్ ఇప్పటి వరకు కాల్ చేసిన కాలర్స్, ఐ నో మీరు వెయిట్ చేస్తుంటారు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది. యూజువల్ గా ఇదేమో ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కావు కదా, ఈజీగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా మీరు విన్నది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, ఈజీగానే అనిపించింది కదా మీ అందరికి. బట్ కొంతమంది మాత్రం ఎందుకనో మరి తెలియదు ప్రేమ గురించి, ప్రేమ లేఖ గురించి అని అన్నారు. అందులో అఫ్ కోర్స్ పాటలలో ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అండి, పాటలు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే పాటలు. అండ్ పాటలు వింటుంటే ఏదో ఒక మెలడీ, ఏదో ఒక జ్ఞాపకం ఎప్పటికీ ఉంటుంది కదా. బట్ అవన్నీ మనం పక్కన పెడితే బికాజ్ ఇది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ కాబట్టి మీరు చెప్పిన ఆన్సర్ yes absolutely right prema gurinchi aina but actually indulo endante the common factor is modati sari ante evaru call chesarante maniki vani garu kishore garu anita shailaja srinivas praveen shiva and shekhar so vilandaru cheppindi modati that is a right answer and me vintunnaru sulbi d2 draft time show అయితే మొదటి ఏంటి స్పెషల్ అంటే ఇవాళ సెప్టెంబర్ 16th. అండ్ వాట్ స్పెషల్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే 1620లో మే ఫ్లవర్ డే అని కేటాయించారనమాట. అండ్ మెయిన్ ఆ రోజు ఏంటంటే పిల్గ్రిమేజెస్, అప్పటికి ఫస్ట్ ఏంటంటే దేవర్ క్యారింగ్ పిల్గ్రిమేజెస్ టు ది న్యూ వరల్డ్ అప్పటికి వచ్చారు. సో మొదటిసారి వాళ్ళు అడుగు పెట్టారు కాబట్టి 1620లో మే ఫ్లవర్ డే అని సెప్టెంబర్ 16th వాళ్ళు అలా మార్క్ చేశారు. ఇదే కాకుండా ఇట్స్ ఆల్సో హ్యాపెన్ టు బీ ప్రిజర్వింగ్ ద ఓజోన్ లేయర్. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్ డే కేటాయిస్తారు కదా, అలా ఇవాళ ఇట్స్ హ్యాపెన్ టు బి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వింగ్ ఓజోన్ లేయర్. స్పెషల్లీ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్ లో ఇట్ మార్క్స్ ద సైనింగ్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్.

0: ఇది సమ్ టైమ్ మనకి ఒక ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ జరిగింది అనుకుంటాను. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఆ నేపథ్యంలో మొదటి అనే అక్షరంతో పాట నేను వెతికి తీసుకొచ్చి మీకు వినిపించాను. అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఆ మొదటి అనే మీనింగ్ తో కానివ్వండి, లేకపోతే మొదటి అనే అక్షరంతో కానీ ఇంకేమైనా పాటలు ఫస్ట్ సెగ్మెంట్ లో వినిపించని పాటలు వినాలన్నా, వినిపించాలన్నా, లేదా ఏమన్నా పుట్టినరోజు యానివర్సరీస్ డెడికేట్ చేయాలన్నా పాట ద్వారా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966 కి. మీరు కాల్ చేసే లోపల నేను చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని వచ్చేస్తాను, బికాస్ ఇంకా చాలా టైం ఉందండి. మనము ఆటలున్నాయి, పాటలున్నాయి, మాటలున్నాయి. సో ఈ టైం అంతా మనం చక్కగా గడిపిద్దాం 7 PM వరకు. సో స్టే ట్యూన్డ్, కల్పన తిరిగి ఇలానే వచ్చేస్తుంది. ఓకే, ఐల్ బి రైట్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
9: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas ela untam? It's chat, tali and catering.
9: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Enta అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

కన్వే చేసే మెసేజ్ కనుక అటు ఇటు అయిపోతే అర్థం అంతా దబ్బిడి దిబ్బిడి అయిపోతుంది. హాయ్, హలో, వెల్కమ్. మీరు వింటున్నారు సుర్బి డి టు డాట్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే మన తెలుగు మైథాలజీ ప్రకారం ఏంటంటే శివుడు బస్వ అని ఉన్నారు కదా, ఆ బస్వని ఏంటంటే భూమి మీదకి పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఏమంటే ఒక మెసేజ్ పంపిస్తారు. పంపించి చెప్తారు, ఇంకో భూమి మీద మనుషులకి చెప్పు, నెలకి ఒకటేసారి తినాలి, కానీ నెలంతా ఏంటంటే ఆయిల్ బాత్ చేయాలి, ఎవ్రీడే ఆయిల్ బాత్ తీసుకోవాలని అంటారు. కానీ ఆ కిందికి వచ్చేసరికి బస్వ ఏంటంటే యాక్సిడెంటల్ గా ఆ మెసేజ్ ని రివర్స్ చేసేస్తారు. రివర్స్ చేసి హ్యూమన్స్ కి ఏం చెప్తారు అంటే, మనుషులకి ఏం చెప్తారంటే, మీరు ప్రతిరోజు తినండి, స్నానం మాత్రం రోజుకి ఒకటే నెలకు ఒకటేసారి చేయండి ఆయిల్తోనన్నారు. ఇది విని శివుడికి చాలా కోపం వస్తుంది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి అనేసి ఏమన్నారు, ఓకే సరే నువ్వు రోజు తినమని చెప్పావు కదా, అందుకని ఇప్పుడు ఏంటంటే దానికి పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మనుషులు ప్రతిరోజు అగ్రికల్చర్కి ఏంటంటే వాళ్ళు రోజు దున్నుకొని వాళ్ల వ్యవసాయం వాళ్లే చేసుకుని వాళ్ళు అక్కడ వచ్చిన పంటలతోటి వాళ్ళు రోజు తినొచ్చు అని అన్నారు. సో అలా ఏంటనంటే ఇలాంటి చిన్న కథ, చిన్ని చిన్ని కథలు చెప్పి మనకి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చిన్నపిల్లల్ని పెంచుతారు. అది మనం కూడా నిజం అనుకుంటా, మేబీ దాంట్లో నిజం కూడా ఉంటుందేమో. ప్రతి సిచ్యువేషన్ కి వెనకాల ఏదో తాత్పర్యం ఉండే ఉంటుంది కదా, వినడానికి చెప్పడానికి చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే ఇదే ట్రెడిషన్ ప్రకారం మనం ఏంటంటే సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటాం. సంక్రాంతికి అఫ్కోర్స్ ఇంకా చాలా టైం ఉంది అనుకోండి, బట్ అసలు ఏదన్నా కథ వెనకాల తాత్పర్యం ఏంటి చెప్పడానికి ఈ చిన్ని కథ మీతో పంచుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కూడా ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అయిపోయింది అండ్ చాలా మంది కాల్ చేసి చెప్పేశారు. బట్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో కొన్ని పాటలు, ఆటలు, మాటలు తప్పకుండా ఉంటాయి. అండ్ అంతకు ముందర పాత సెగ్మెంట్ లో అంటే కింద అయిపోయిన సెగ్మెంట్ లో ఏం చెప్పానంటే, ఇవాళ ఇట్స్ హ్యాపెన్ టు బి మాంట్రియల్ ప్రోటోకాల్ డే, ఆల్సో హ్యాపెన్ టు బి మే ఫ్లవర్ డే. మే ఫ్లవర్ డే అంటే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ స్పెయిన్ నుంచి షిప్ సెయిల్ చేసుకుని ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చారు. పిల్గ్రిమ్స్ ఇక్కడ కొత్త ప్రపంచంలో మొదటిసారి అడుగు పెట్టారు. సో ఈ సందర్భంగా ఏంటంటే మొదటి అనే అక్షరంతో పాటలు మీకు వినిపించాను. ఇప్పుడు ఇంకొక పాట రిక్వెస్ట్ చేశారు మనకి కిషోర్ గారు. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ కిస్. ఎనీథింగ్ ఫస్ట్ టైం ఏదైనా పని చేసినప్పుడు బాగుంటుంది కదా. ఫస్ట్ జాబ్ కానివ్వండి, ఫస్ట్ చిటి చిటి బుడిబుడి అడుగులు, చిన్నపిల్లలు తప్పుడు అడుగులు వేస్తుంటారు కదా అవి కానివ్వండి, పడి లేచి అలా వెళ్తుంటారు. ఎనీ టైం వెన్ వీ డు ద ఫస్ట్ థింగ్, కొంచెం కంగారు, కొంచెం భయం, కొంచెం నర్వస్నెస్, కొంచెం ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అలా మీరు కూడా మీ లైఫ్ లో ఏదైనా పని ఫస్ట్ టైం చేసినప్పుడు, జాబే కానివ్వండి, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేసేటప్పుడు, సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో మాతో పంచుకోవాలంటే కాల్ చేయండి 9726361966 కి. అండ్ నౌ కిషోర్ గారు, ద సాంగ్ ఇస్ ఫర్ యూ, ఉత్సవం మూవీ నుంచి. Here we go.

0: నిజంగా మామూలుగా ఉండదు ఏ పనైనా ఫస్ట్ టైం చేసినప్పుడు. ఇందాక మనకి ఏంటంటే ఉషా గారు కాల్ చేసి అదే చెప్పారు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అమెరికాకు వచ్చాక డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నారు. సో చాలా మంది అంటే ఉషా గారితో పాటు చాలా మంది ఏమంటారంటే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు భర్తతో మాత్రం ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోదు, ఎందుకంటే ఇట్ మే లీడ్ ఆల్మోస్ట్ టు ద డివోర్స్ అంటే నేను అనట్లేదు మా లిసనర్స్ అంటున్నారు. నేను దాన్ని నమ్ముతాను లేదో వేరే విషయం, కానీ ఒకవేళ మీకు నేర్చుకోవాలనే ఉంటే చక్కగా ఎవరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్లి అక్కడ వాళ్లతో తిట్లు పడండి, కానీ మీ భర్తతో నేర్చుకుని తిట్లు పడకండి అని అన్నారు. సో ఆవిడ కూడా అలాగే నేర్చుకున్నప్పుడు కంగారు, కొంచెం ఎగ్జైట్మెంట్, ఏంటో తెలియని ఒక నర్వస్నెస్, ఇవన్నీ ఉన్నాయి. సరే ఇక్కడ డ్రైవింగ్ మనకు తెలిసిందే కదా, ఇండియా అంతా బీభత్సంగా ఉండకపోయినా స్పీడ్ మాత్రం చాలా ఉంటుంది. అలాంటప్పుడు ఏ పనైనా ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా. సో ఆవిడ కంగారు కంగారుగా స్టీరింగ్ వెనకాల కూర్చున్నారు, తిట్లు తిన్నారు వాళ్ళ భర్త దగ్గర, ఆ తర్వాత దిగి నేను నేర్చుకోనన్నారు. మళ్ళీ మొత్తానికి ఏదో అలా ఇలా చేసి నేర్చేసుకున్నారు. కానీ ఆవిడ ఇచ్చే సలహా ఏంటంటే, ఇన్ కేస్ భార్యలారా మీరు గనక ఫస్ట్ టైం డ్రైవింగ్ రాకపోతే నేర్చుకోవాలనుకుంటే జస్ట్ గో టు డ్రైవింగ్ స్కూల్ బట్ నాట్ విత్ యువర్ భర్తలు. ఓకే, ఇది ఆవిడ ఒపీనియన్. బట్ మీ ఒపీనియన్ ఏమిటో, మీరు ఫస్ట్ టైం ఏదైనా పని చేసినప్పుడు వంటలు కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, స్కూల్కి వెళ్లడం కానివ్వండి, జాబ్ చేయడం కానివ్వండి, ఏవైనా ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ కానీ, నర్వస్నెస్ కానీ, ఆ హార్ట్ బీట్ ఉంటుంది కదా, అలా క్యూరియాసిటీతో మనం ఏంటంటే టుప్ టుప్ టుప్ టుప్ ఎలా ఉంటుంది. బట్ sometimes we also have a beginner's luck, okay kada. So ala mee opinion matha share cheyalanukunte call me at 972-636-1966 ki. Ippudu meeku vinipinchabothunnanu oka clipping. Aa clipping ye cinema alodo meelo evarkaina telusthe call just cheppesi vachu. Number again 972-636-1966 ki.
1: హలో సార్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నావు?
2: లవ్ చేస్తున్నాను.
1: లవ్ ఒకటి కొన్ని మారవే.
2: ఎలా మారతాయి సార్? మీరేం చేస్తున్నారు?
1: ఏం చేస్తారు? లెక్చరర్ గారి
2: కొన్ని మారవే.
0: మారుతాయి మారుతాయి, కొన్ని కొన్ని మారుతూనే ఉంటాయి, ఎప్పటికీ ఒకటేలాగా ఉండవు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు విన్న తర్వాత కాల్ చేసి చెప్పేసేయండి 972-636-1966. ఇప్పుడు మీరు విన్న ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది, అలాగే మీకు చెప్పబోయేది ఇండియా టుడే గురించి. డాలస్ ఫుడీస్ లిసన్ అప్. వీకెండ్ ప్లాన్స్? Do you have weekend plans? Make them delicious with the grand weekend buffet at India Today Restaurant. A delicious spread for your favorites all in one place. And Thursdays just got better with irresistible chats. Weekend equals to buffet and Thursdays equals to chat. Head to India Today Restaurant located at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. India Today. Come hungry, leave happy. Also, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకండి. ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ ఫర్ $29 కి మాత్రమే మీ స్మైల్స్ అండ్ హెల్దీగా ఉంచుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్పెషల్ ఆఫర్ ని మీరు అవైల్ చేసుకోవచ్చు మిస్ అవ్వకుండా. Just by calling 972-484-5400. Again, it's 972-484-5400. Or visit them at 3234 Forest Lane, Dallas. That is Dallas Smiles Dental and Orthodontics.

నాయాదు లోహర్ ఈ సినిమాలో ఉన్న యాక్ట్రెస్. అఫ్ కోర్స్ నాని పక్కన ఉన్నారు. అండ్ ఈ పాటలో మాత్రం క్యామియో రోల్ ఇచ్చారు కీర్తి సురేష్ గారు. అండ్ అనిరుద్ధ్ ఇచ్చారు మ్యూజిక్. మీరు విన్నారు యేషనగుల ద పారడైజ్ మూవీ నుంచి. అండ్ మనకి ఆన్సర్ వచ్చేసింది ఇంతకు ముందర విన్న క్లిప్పింగ్ నేను లోకల్ మూవీ నుంచి. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక చిన్న డే ఎలివేటర్ లో ఎలివేటర్ లో సీన్ అనమాట నేను లోకల్ మూవీ నుంచి. అండ్ ఆన్సర్ ఇచ్చారు శేఖర్ గారు. మీరు వింటున్నారు జురుబీ డి టూ డ్రైవ్ షో. అండ్ ఫస్ట్ టైం ఏదన్నా పనిచేసినప్పుడు ఒక కంగారు, ఒక ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో శేఖర్ గారు ఏం చెప్పారంటే ఆయన కి కుకింగ్ అంటే చాలా ఇష్టం అంట. అందుకని పెళ్లైన కొత్తలో యూజువల్ గా అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అని షేర్ చేసి చెప్పారు. కానీ యూజువల్ గా పెళ్లైన కొత్తలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయిలు వంట చేసి ఫ్యామిలీకి తినిపించాలని. బట్ ఇక్కడ శేఖర్ గారు అనుకున్నారు లెట్ మీ కుక్ అండ్ సర్వ్ టు మై ఫ్యామిలీ అండ్ ఆల్సో హిస్ బెటర్ హాఫ్. సో అందుకని ఆయన ఏం చేశారనంటే వంట అంతకన్నా రాదు బట్ ఇంట్రెస్ట్ చేద్దామని ఒక ఎగ్జైట్మెంట్, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. అలాగే అండ్ అప్పట్లో యూట్యూబ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉండేవి కాదు, బుక్స్ ఉండేవి. సో బుక్స్ చూసి ఆ రెసిపీలు అలా మనం ప్రాపర్ గా చేసి ఆ ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఉండి మనం వంట చేయాలి కదా. సో అలా ఆయన ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా కూరలేవి తీసుకుని వచ్చారు, వంట చేసినంత బానే ఉంది కానీ క్లాజెట్ లోకి వెళ్లి ఆ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ తీసి బుక్ పేరు ఏదో చెప్పాను నేను మర్చిపోయాను శేఖర్ గారు, ఆ బుక్ పేరు నేను మర్చిపోయాను మీరు చెప్పింది. ఆ బుక్ ఓపెన్ చేసి ఆ పేజ్ కొన్ని టర్న్ చేసేసి ఎలా ఏమేమి వేయాలని చూసుకుని మళ్ళీ వేశారు. మధ్యలో ఏదో మర్చిపోయి మళ్ళీ ఏదో పని మీద ఇంకో ఇప్పుడే వెళ్తున్నానని చేసి మళ్ళీ చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేశారు. మొత్తానికి అటు ఇటు కంగారు పడి అప్పుడు అలా ఇలా ఏదో చేసి తింబిన్ మమ్మీ చేసి కూర అయితే వండేశారు. అండ్ వాళ్ళ ఆవిడ మాత్రం ఖుషి అయిపోయింది, దిల్ ఖుష్. ఎందుకంటే వాళ్ళ ఆవిడకి అంతగా అప్పటికి వంట రాదు, తర్వాత నేర్చుకున్నారట. కానీ అప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు దే వర్ సో హ్యాపీ దాట్ హీ కుక్ ఫర్ హిస్ వైఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ సర్వ్డ్. సో అది ఇప్పటికీ కూడా గుర్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఏంటంటే ఆ పోపు వేసేటప్పుడు కాస్త మనకి ఆయిల్ అలా చింది మీద పడుతుంది కదా, కంగారు పడ్డారు చేయి కాలిపోయిందేమని కూడా. బట్ అంతగా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, సో ఇట్ వాజ్ ఓకే. బట్ అని గుర్తు పెట్టుకుని మరి మనకి కాల్ చేసి చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ. అలాగే మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేసినా, స్కూటర్ డ్రైవ్ చేసినా, బైక్ నేర్చుకున్నా, యాక్టింగ్ కుకింగ్ డ్రైవింగ్ ఎనీథింగ్ దట్ యు డన్ ఫస్ట్ టైం అండ్ అప్పుడు మీరు పడిన తపనలు, ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ షేర్ చేయాలనుకుంటే ఐఎమ్ హియర్ ఆల్ ఫర్ దాట్. 972-636-1966 కాల్ చేసి షేర్ చేసేయొచ్చు.

0: రంభ ఊర్వశి మేనక సినిమా నుంచి టైటిల్ సాంగ్ వినేశారు. అందులో ఉన్నారు రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ అండ్ అలాంగ్ విత్ అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ గారిది ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు. మా నంబర్ 9726361966. అండ్ ఆల్సో మీరు వింటున్నారు సురభి డిటూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.
1: ఫస్ట్ గెటప్ లో మార్చారన్నమాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు?
2: లేవు.
1: ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా.
2: ఏంటి క్యాపా?
1: జిప్పు.
2: తాడ మనుషులు ఉన్నాడు.
1: సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నేను జిప్పు తీయనియాడు సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
3: నో ప్రాబ్లం. ఈ బ్యాగ్ లో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను.
4: బాబు ప్రయాణం బాగా జరిగిందా
5: అంకుల్? శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా.
4: తెలుసులేగాని ఆ దెబ్బలేటో.
5: ఈ డ్రైవర్ గాడి వాళ్ళే వచ్చిన యాక్సిడెంట్ అయింది.
4: ఓహో అలాగా, ఏమే ఆడతారా?
6: పట్టరాస్తున్నానండి. లోపలికి పద బాబు, పారబోస్ రావాలి.
5: ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా.
7: అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు.
5: గాట్ ద పాయింట్?
4: నాకు తెలుసు ఆల్రెడీ గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం.
5: వాట్స్ దాట్?
4: డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించాను. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుదేరా.
5: సారీ అంకుల్, ఐ మిస్డ్ యు.
0: సో సినిమాలో ఆల్రెడీ పేరు చెప్పేశారు కదా, శ్రీనివాస్ అవసరాలు అనేది. దాంతోపాటు అల్లరి నరేష్ కూడా చెప్పేశాను. మరి సినిమా పేరు మీరు చెప్పాలి. అండ్ సినిమా గురించి మీరు చెప్పే లోపల ఇంకొక సినిమా గురించి నేను మీకు చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు బబితా సింగ్ రిపోర్టింగ్, అది ఓటీటీ మీద సినిమా ఉంది, చాలా బాగుంది. అందులో ఏంటంటే యాక్ట్ చేసిన మెయిన్ రోల్ ఎవరైతే ఉందో, నిమిషా సాజయాన్, చాలా బాగా నటిస్తుంది. అందులో మలయాళం సినిమాలు కనుక మీలో ఎవరైనా చూస్తే, ఆవిడ మలయాళం సినిమాల్లో చాలా బాగా నటిస్తారు. స్పెషలీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఉంది కదా, అందులో కానివ్వండి, చాలా సినిమాలలో ఉన్నారు. బట్ ఈ సినిమా కూడా బబితా సింగ్ రిపోర్టింగ్ చాలా బాగుంది. క్రైమ్ డ్రామా అది. అండ్ జనరల్ గా సినిమా చూస్తేనే ఏంటంటే కొన్ని కొన్ని పెట్రియాకి కానివ్వండి, అమ్మాయిలని ఎలా ట్రీట్ చేస్తారు, మధ్య మధ్యలో ఏంటంటే అలా చెప్పినట్టుగా చెప్పారనమాట. అండ్ అఫ్ కోర్స్ షీ ఇనిషియేట్స్ ద మ్యాన్ హంట్ టు మర్డర్ అని. అంటే నేను మొత్తం సినిమా చెప్పాలనుకోండి, మీరే ఓటీటీ మీద ఉంది కాబట్టి చూసుకోవచ్చు. బట్ ఆ మర్డర్ గురించి ఎలా తను ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎలా ఏంటంటే అన్కవర్ చేస్తుంది నిజాన్ని, వాటి గురించి ఉందన్నమాట. దాంతో పాటు సినిమాలు ఏంటంటే క్యూట్ గా కనిపించే బరుణ్ శోభ్ది అన్నాడు కదా, ఆయన ఏంటంటే జస్ట్ అలా కనిపించినట్టు కనిపిస్తారు. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కదా అని మనకు అనిపించింది, కానీ ఆయన రోల్ చాలా చిన్నగా ఉంది. బట్ అయినా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు ఇంకొక సినిమా కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు, ఏంటంటే హనుమాన్ అంష్ గురించి. హనుమాన్ అంష్ ఆ సినిమా కూడా సింపుల్ గా స్వీట్ గా చాలా బాగుంది అండ్ చాలా మందికి బాగా నచ్చింది. స్పెషలీ ఇన్ కేస్ మీలో ఎవరైనా మనకి నీమ్ కరోలి బాబా ఉన్నారు కదా, ఆయన గనక ఫాలో అయితే ఈ సినిమా వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుందని అంటున్నారు. అండ్ అందులో కొన్ని క్యామియో రోల్ ఐ థింక్ అక్కడ సినిమాలో విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ కూడా ఇచ్చారని అంటున్నారు. బికాస్ విరాట్ కోహ్లీ ఏంటంటే నమ్ముతారు నీమ్ కరోలి బాబాని, ఆయననే కాదు యాక్చువల్లీ ఇక్కడ మనకి స్టీవ్ జాబ్స్ కూడా నమ్మేవాళ్ళు చాలా మంది. ఇక్కడ కూడా మనకి జూలియా రాబర్ట్స్ తను కూడా బాగా నమ్ముతుంది, మధ్య మధ్యలో వెళ్తూనే ఉంటుంది ఇండియాకి. సో చాలా మంది ఏంటంటే వాళ్ళకి నమ్మకం అనేది ఉందన్నమాట. సో లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
8: Hi, Sai.
0: Hi, Sai. How are you?
8: I'm good. How are you?
0: I'm doing wonderful, Sai. Happy Wednesday. Chappanan, ek sangatulu?
8: On the way back from office to home, so...
0: Okay. So, first of all, drive safe, Sai. And chappanan, ek sangatulu? వెనస్డే ఏంటంటే, వెనస్డే ఎలా ఉంటుంది అంటే మనకి వీక్ మధ్యలో వస్తుంది. హమయ్య 2 డేస్ అయిపోయింది, ఇంకా 2 డేస్ ఉంది. ఏంటంటే మధ్యలో ఉన్నాం కాబట్టి రిలాక్స్ గా అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? ఓకే. అండ్ మీకు ఈ సినిమా పేరు తెలుసా, నేను ఏదైతే ప్లే చేశాను అల్లరి నరేష్ అండ్ శ్రీనివాస్ అవసరాలు? అది ఎస్. అండ్ అలాగే సరదాగా కాసేపు ఇంకో విషయం కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు
9: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: Amma, Saturday movie?
8: Mm-mm, Manabadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu paddin cheppu.
7: Uppu kappu rambu.
8: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.సిలికాన్ఆంధ్ర.ఓఆర్.

అండ్ మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. కేజీఎఫ్ కల్పన కబుర్లు గేమ్స్ అండ్ ఫన్ 7 PM వరకు ఉంటుంది ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. బట్ ఇప్పుడు మాత్రం స్టూడియోలో 5:05 అయింది. అండ్ ఇవాళ గోల్డ్ ప్రైస్ ఎంతో ఒకసారి మనం తెలుసుకుందాము. సో కరెంట్లీ మనకి 1 బిస్కెట్ గోల్డ్ రేట్ ఈక్వల్ టు 4,302.50. అగైన్ 4,302.50 గోల్డ్ రేట్ ఉంది. గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది, సిల్వర్ అంతకన్నా పెరుగుతుంది. బట్ ఇది కాకుండా మీలో ఎవరైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారో, పిల్లల్ని స్కూల్ నుంచి ఇతర క్లాసులకి తీసుకెళ్తున్నారో, డ్రైవ్ సేఫ్, ఆల్వేస్ బీ విజిలెంట్ ఆన్ ద రోడ్, కేర్ఫుల్ గా ఉండండి. అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ కూడా మెల్లిమెల్లిగా ఇచ్చేస్తుంటాను. అయితే మనం సాయి గారితో మాట్లాడేటప్పుడు మనం బ్రేక్ లోకి వెళ్ళిపోయాం, కానీ సాయి గారితో ఆఫ్ ఇయర్ నేను మాట్లాడాను. సో ఫస్ట్ టైం వంట చేసేటప్పుడు ఎలా అనిపించింది అని అంటే, అంటే ఎనీథింగ్ మనం ఫస్ట్ టైం చేసినప్పుడు క్యూరియాసిటీ, కంగారు, ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, మిక్స్చర్ ఆఫ్ ఆల్ ది ఎమోషన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే సాయి ఏంటంటే, తను అట్ దాట్ టైమ్ షీ వాజ్ అ బ్యాడ్ కుక్. ఎవరైనా మనం పుట్టంగానే మనము అన్ని నేర్చుకోం కదా, ప్రెసిడెంట్స్ ఆర్ నాట్ బాన్ దే ఆర్ మేడ్ అని అంటారు. అలాగే కుకింగ్ కూడా మనం మెల్లిమెల్లిగా నేర్చుకుంటుంటాం, ఒకసారి పాడవుతుంది, ఒకసారి కుదురుతుంది, కుదరదు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో సాయి కూడా ఏంటంటే, ఫస్ట్ టైం దోశలు వేసేటప్పుడు ఇండియా, అమెరికా అన్ని మొత్తం దేశాల మ్యాప్లన్నీ వచ్చేసేవి. ఇలా చాలా మందికి నిన్న దోశలతోనే కాదు చపాతీలతో కూడా అవుతాయి అన్నమాట. ఇండియా, అమెరికా, ప్రతి దేశ మ్యాప్ వచ్చేస్తుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గుండ్రంగా తిరుగుతూ ఏంటంటే ఆకారం ఏంటంటే క్రియేట్ అవుతుంది. సో అలా ఫస్ట్ టైం ఎవరు కూడా ఏ పని చక్కగా చేయాలని ఉండదు. బట్ బిగ్నర్స్ లక్ అనేది కూడా ఉంటుంది. స్పెషలీ నాకైతే చాలా వర్తిస్తుంది. ఏ పనైనా ఫస్ట్ టైం చేశాను అనుకోండి, బాగానే ఉంటుంది, వావ్ చాలా బాగుంది కదా అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సెకండ్ టైం థుస్ అని పుస్ అయిపోతుంది. సో అలా యూజువల్ గా మొన్న మధ్య ఇండియా వెళ్ళినప్పుడు మా అక్కబ్బాయి, అక్క వాళ్ళ కొడుకు ఏంటంటే నాకు కార్డ్స్ ఆడడం నేర్పించాడు. సో అప్పటికి అంత ఏమో నాకు తెలియదు, ఎలా ఆడతారు ఏమిటో తెలియదు. బట్ హీ గైడెడ్ మీ, ఇలా చేయాలి అలా చేయాలి, రమ్మి ఆడుతున్నాం అనమాట. ఆడేటప్పుడు ఫస్ట్ టైం నేనే గెలిచాను. అరే నీకు రాదన్నావు కదా పిన్ని, బాగానే మానే ఆడవు కదా అంటే, నిన్న నాకు ఎప్పుడు కూడా బిగినర్స్ లో బాగానే ఉంటుందిరా, ఆడంగాడంగా ఇక్కడొక్కడ పోతుంది అనేసి. సో అలాగే ఫస్ట్ టైం ఏంటంటే ఒక ఫస్ట్ 10-15 మినిట్స్ బాగానే ఆడాను, తర్వాత అంతే ఐ స్టార్టెడ్ లూజింగ్ ద గేమ్. సో అది చాలా మందికి అవుతుంది. మీలో కూడా ఎవరికైనా అలా అయితే అది మీరు ఇప్పుడు పంచుకోవాలనుకుంటే మా స్టూడియో నంబర్ మీరు చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను అందిస్తాను 9726361966. కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఇప్పుడు మనకి రాక అనే కొత్త మూవీ రాబోతుంది అల్లు అర్జున్ అండ్ దీపిక పాడుకంతో, సాయి భయంకర్ మ్యూజిక్. సో ఆ మూవీ నుంచి ఒక పాట మీకు వినిపిస్తున్నాను, మెల్లమెల్లిగా అంటే మెల్లిమెల్లిగా పాట పేరు, నేను మాత్రం ఒకటేసారి వినిపించేస్తాను.

0: సినిమా షూటింగ్ కూడా మెల్ల మెల్ల మెల్ల మెల్లగా అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ సమ్ టైమ్ లేట్ 2027 లో రిలీజ్ అవబోతుంది. ఇందులో స్టార్ కాస్ట్ మాత్రం అల్లు అర్జున్ తో పాటు వీ హ్యావ్ అఫ్ కోర్స్ దీపికా పదుకన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందానా అండ్ జాన్వీ కపూర్, చాలా మంది ఉన్నారు. అండ్ మనకి మెయిన్ ఏంటంటే సపోర్టింగ్ కాస్ట్ లో జిమ్ సరబ్ ఉన్నారు కదా, మన హీ యాక్టెడ్ యాజ్ అ విలన్ ఇన్ మూవీ ఏంటి, రణ్వీర్ సింగ్ తో మూవీ వచ్చింది కదా బాజీరావ్ మస్తానా, పద్మావత్ లో హీ వాజ్ నెక్స్ట్ రణ్వీర్ సింగ్ తో ఉంటాడు కదా ఆయన, జిమ్ శర్మా అని కూడా ఉన్నారు. సో ఇట్స్ అ బిగ్ హై బడ్జెట్ మూవీ. ఐ థింక్ ఇది రీబర్త్ అండ్ రీఇన్కార్నేషన్ మీద ఉన్నట్టుంది. సో సినిమా స్టోరీ మనకు అంతగా తెలియదు, కానీ పుష్ప తర్వాత దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ నెక్స్ట్ బిగ్ హిట్ ప్రాబబ్లీ. అఫ్ కోర్స్ ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ అండ్ అల్లు అర్జున్ అన్నారు కాబట్టి స్టోరీ కూడా బానే ఉంటుందని అనుకుంటున్నాము. మీరు ఏమనుకుంటున్నారు ఫస్ట్ టైం ఏదైనా పని చేసేటప్పుడు, స్పెషలీ డ్రైవింగ్ అండ్ కుకింగ్, ఈ రెండు పనులు ఏంటంటే మనం యూజువల్ గా ఇక్కడికి వచ్చాక తప్పదు రోజు చేస్తున్నాం, కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చే ఒక ఎక్సైట్మెంట్, కంగారు, అవి మాత్రం ప్రతి వాళ్ళకి ఉండే ఉంటాయి కదా. అండ్ మనకి కోవిడ్ టైంలో మాత్రం పిల్లలు, పెద్దవాళ్లు ప్రతి ఒక్కళ్ళు రకరకాల వంటలు ట్రై చేశారన్నమాట. బట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడో అప్పుడు ఫస్ట్ టైం చేసే ఉంటారు కదా వంట, అది ఎలా అనిపించింది మీకు? చేతులు కాల్చుకున్నారా, లేకపోతే కూర మార్చేశారా, గిన్నె మార్చేశారా, లేకపోతే బిగినర్స్ లక్ లాగా నాలాగా చక్కగా చేశారా? ఏదేమైనా ఒపీనియన్ షేర్ చేయాలనుకుంటే మా స్టూడియో నంబర్ 9726361966 కి కాల్ చేసి షేర్ చేసేసి వచ్చి. ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఒక క్లిప్పింగ్, కామెడీ క్లిప్పింగ్, సినిమా పేరు తెలిస్తే ఆ నంబర్ కి కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఇప్పుడు మీరు వినబోయే క్లిప్పింగ్ ఏ సినిమాలోది?
1: పేరు గారంటే అందరూ టికెట్ చూపించమంటున్నారా?
2: నల్లకోటి వేసుకున్న వాళ్ళందరూ ప్లీడర్లేనా? అతను టీసీ.
1: ఓహో, టీసీయా
3: అంటే
2: టికెట్ కలెక్టర్.
1: జిల్లా కలెక్టర్ కి టికెట్ కలెక్టర్ కి ఏమన్నా సంబంధం ఉందా?
4: ఉందే, జిల్లా కలెక్టర్ తప్పు చేస్తే గవర్నమెంట్ వాళ్ళని టికెట్ కలెక్టర్ చేసేది.
1: మరి టికెట్ కలెక్టర్ తప్పు చేస్తాను
4: బిల్ కలెక్టర్ చేసేది.
1: అబ్బా, మరి బిల్ కలెక్టర్
4: తప్పు చేయడు.
1: అబ్బా, దానికన్నా నీకే ఎక్కువ తెలుసురా.
4: మరి ఏమనుకుంటున్నావే, అది ఇంటర్ అయితే మన బొబ్బర్లకు సెంటర్.
0: వాయిస్ గనుక మీలో ఎవరైనా గుర్తుపడితే అండ్ ఆ వాయిస్ ని మీరు గనుక చూసుంటే, ఆ విన్న వాయిస్ ని సినిమా చూసుంటే కాల్ చేసి చెప్పేసొచ్చు 9726361966. అండ్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్, బికాస్ మైత్రీస్ రెస్టారెంట్ లో లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ సీటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని అనొచ్చు మైత్రీస్ రెస్టారెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే, లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హ్యాపీ వెనస్డే, ఎవరు మాట్లాడుతున్నారు?
5: కమల.
0: కమల గారు ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి, మీ సినిమా పేరు తెలుసా?
5: మూవీ ఏమొచ్చి వీడే.
0: వీడే ఎవరా? వీడు
5: రవితేజ అగర్వాల్ అండ్ తెలంగాణ శకుంతల
0: గారు. దాట్ ఈస్ రైట్ కమల గారు. సో ఆన్సర్ బానే ఇచ్చారు. అయితే ఇంకోటి కూడా, ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ మీరు ఎలా చక్కగా చేసేసారా, లేకపోతే ఏమన్నా దబ్బడి దిబ్బడి చేశారా?
5: ఓ మై గాడ్, వంట చేసేటప్పుడు అండి.
0: ఎలా
5: ఊళ్ళో చెప్పి నాకు మా తమ్ముడికి కలిపి ఏదో చేద్దాం అనుకుని, బిర్యానీ చేద్దాం అనుకుని ఏదో ట్రై
0: చేద్దాం.
5: 1:2 వాటర్ అని చెప్పి కుక్కర్ లో పోసేటప్పటికి మా తమ్ముడు అన్నాడు, అక్క అమ్మ చేసేటప్పుడు చాలా ఎక్కువ వాటర్ పోసుకు అంటాడు. వాడు వాడు మాట్లాడి నేను ఇంకో 4 గ్లాసులు ఎక్కువ పోతుంది.
0: సో బిర్యానీ కాస్త సామజ వర్గనం అయిపోయింది అనమాట. అయితే
5: మర్చిపోలేని మూమెంట్ అనమాట, ఫస్ట్ టైం నాది.
0: సో బేసికలీ కిచడీ చేశారనమాట, బిర్యానీ చేయబోయి కిచడీ అయిపోయింది అది.
5: కిచ్డీ కూడా కాదండి, కిచ్డీ అన్న ఇంకొంచెం ప్లేట్ లో పెట్టుకుని తినొచ్చు.
0: సూప్ సూప్ అయింది అనమాట. అయితే జావా బేసికలీ జావా చేద్దాం అనుకున్నారు, సో బిర్యానీ పేరు పెట్టేశారు. అవునా? సో ట్రాజెడీలో కామెడీ, కామెడీలో ట్రాజెడీ జరిగింది అనమాట. సో అందుకనే గుర్తుంది బాగా. థ్యాంక్ యూ కమల గారు ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అండి, హ్యావ్ వండర్ఫుల్ టైం. ఓకే, సో బేసికలీ జావ చేద్దాం అనుకున్నారు, పేరు మాత్రం బిర్యానీ పెట్టేశారు. సో అలా ఫిక్స్ అయిపోతే కూడా బానే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వీ ట్రైడ్ అనేసి. బట్ ఎస్, ఫస్ట్ టైం ఏ పని చేసినప్పుడు ప్రతి వాళ్లకి చక్కగా కుదరాలని లేదు. మనతోనైనా మన పేరెంట్స్ అయినా ఏ పనైనా ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది. బట్ కంగారు పడకుండా మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే చక్కగా మనం ఏంటంటే, ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాము చాలా మంది అండ్ ఏంటంటే వంటలు చేసేస్తున్నాము అన్ని అయిపోతాయి. బట్ ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ అండ్ దబ్బడి దిబ్బడి స్టెప్ అనమాట. చాలా మందికి అయితే అవుతుంది. ఆ దబ్బడి దిబ్బడి ఎక్స్పీరియన్స్ మీరు కూడా షేర్ చేయాలనుకుంటే కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966. బై ద వే, కమల గారు చెప్పినట్టు ఈ సినిమా పేరు వీడే. ఆ వీడే అంటే ఎవరో కాదు, రవితేజ అండ్ ఇందులో ఆర్తి అగర్వాల్ అండ్ తెలంగాణ శకుంతల కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ ప్లే చేస్తున్నాను ఒక పాట. అండ్ రవితేజది మూవీ ఇరుముడి చాలా బాగుందని విన్నాను, నేను ఇంకా చూడలేదు బట్ టైం కుదిరినప్పుడు తప్పకుండా చూస్తాను. సో ఇరుముడి సినిమా అయితే చాలా బాగుంది అనమాట. సో మీ పనులన్నీ ముడిపెట్టేసి ఈ సినిమా చూడడానికి మీరు వెళ్ళిపోవచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ ఈ సినిమా నుంచి ఒక పాట మీకు వినిపించబోతున్నాను. హియర్ వి గో.

సో అది ఇరుముడి సినిమా నుంచి ఈ పాట హీషామ్ గారు పాడారు అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ డీల్స్ బనానా డాట్ కామ్. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్. స్లో అవర్స్ అయినా టూ లెస్ వాకింగ్స్ అని మీకు అనిపించినా కంగారు పడకుండా డీల్స్ బనానా డాట్ కామ్ కి మీరు రీచ్ అవ్వచ్చు. ఇట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్ కెన్ list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners ki inkoka vignapti entante mee offers ni create cheyadam nunchi promotional campaign design market cheyadam varaku deals banana ai does the heavy lifting for you. There is no pre-order commission and the best part entante first to 50 restaurants can get the growth plan ఫ్రీ అన్నమాట 3 నెలల వరకు. సో ఆలస్యం ఎందుకు రెస్టారెంట్ ఓనర్స్? డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ అ రీజన్ టు విజిట్ డీల్స్ బనానా డాట్ కామ్ టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యోర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. దాట్ ఈస్ అగైన్ డీల్స్ బనానా డాట్ కామ్. ఆల్సో ఇన్ అడిషన్ టు దాట్ మనకేంటంటే అక్టోబర్ 17th సాటర్డే జరగబోతుంది టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. And this is the Telangana People's Association of Dallas. They're inviting you to an unforgettable day of Badkamma and Dasera Sambaralu, featuring live entertainment by Naveen Poli Shetty and the Energetic Infusion Band. And again, this is going to happen on Saturday, October 17th from 12 noon to midnight at Co America Center, which is located at 2601 Avenue of Stars, Frisco దగ్గర ఉంది కదా, అక్కడ జరగబోతుంది అన్నమాట. సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చక్కగా వచ్చి కలిసి ఈ బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ మనం కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గుర్తుంది కదా అక్టోబర్ 17th కో అమెరికా సెంటర్ ఫ్రిస్కో దగ్గర జరగబోతుంది టీ ప్యాట్ బతుకమ్మ సెలబ్రేషన్స్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే అంతకు ముందర హనుమాన్ అంశ్ మూవీ గురించి మాట్లాడడం కదా, ఈ సినిమా అలా స్మూత్ గా వచ్చి స్మూత్ గా నడుస్తుంది అండ్ బిగ్ బిగ్ కలెక్షన్స్ తో నడుస్తుంది అనమాట. చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఎవరైతే నీమ్ కరోలి బాబాని బిలీవ్ చేస్తారో వాళ్ళకి సినిమా ఇంకా బాగా నచ్చిందన్నమాట.

బట్ ఇప్పుడు ఈ సినిమా గురించి కాసేపు ఒక పాట లైనప్ చేశాను అనుకోండి, బట్ ఈ సినిమా పాట కాసేపు పక్కన పెట్టి సాయి గారు శ్రీ ఆంజనేయ మూవీ నుంచి ఒక పాట వినిపించమన్నారు. ఆ పాట వినిపించిన తర్వాత ఈ సినిమా నుంచి కూడా హనుమాన్ అంశ్ మూవీ నుంచి కూడా ఒక పాట మీకు వినిపిస్తాను. బట్ మొదట సాయి గారు, ది సాంగ్ ఈస్ ఫర్ యూ ఫ్రమ్ శ్రీ ఆంజనేయ మూవీ నుంచి.

0: వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
1: నచ్చినట్లయితే కాల్ చేసేసేవచ్చు.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Andarki namaskaram, nenu Mani Muppula. Mee abhimana sinni pramukhala jeevita visheshalu, vaari sinni prasthananloni aasaktikaramaina kathalu, madharamaina paatalato Mani from Backward karyakramamto mee munduku vastanu prati guruvaram. సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

వైఫ్ అండ్ వైఫై లో ఉన్న అక్షరంలో ఒకటి ఒక లెటర్ తేడా ఉన్నా బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. హాయ్, హలో, వెల్కమ్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేనుంటాను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ ఇంటికి మీ ఇంటికి కాల్ చేయాలంటే మా స్టూడియో నంబర్ 9726361966. వైఫ్ అండ్ వైఫై కి తేడా డెఫినెట్ గా ఉంటుంది. ఇంటికి రాగానే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యేది వైఫై. బట్ సమ్ టైమ్స్ ఇంటికి రాగానే మనము గనుక భర్తలు గనుక ప్రాపర్ గా బిహేవ్ చేయకపోతే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వదు. చాయ్ ఇవ్వరు, పాలు ఇవ్వరు, ఏంటంటే మళ్ళీ మా వాటర్ ఇవ్వరు, అంత ఇంటూ ఉప్మా వంటలు కూడా చేసి పెట్టరు అనమాట. అందుకని ఆల్వేస్ బీ కేర్ఫుల్, కనిపెట్టుకుంటూ ఉండండి అనమాట. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఏంటంటే ఇవాళ మనకి డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాము. ఎక్కడ కంజెషన్ ఉందో, ఎక్కడ బంపు టు బంపు ట్రాఫిక్ ఉందో, ఒకవేళ డీటూర్ తీసుకోవాలో, లేకపోతే యాక్సిడెంట్స్ ఎక్కడైనా అయినాయో, ఆ రోడ్ ని మిస్ చేయాలో, అలాంటివన్నీ నేను వివరణ అందిస్తాను. రైట్ నౌ వీ హ్యావ్ ఏ హెవీ ట్రాఫిక్ అండ్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉందన్నమాట. ఎక్కడంటే డాలస్ లో ఆన్ I-30 వెస్ట్ బౌండ్ దగ్గర, విచ్ ఇస్ జిమ్ మిల్లర్ రోడ్ అండ్ 75 సెంట్రల్ ఎక్స్ప్రెస్ దగ్గర స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది. ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ ఎన్ యాక్సిడెంట్, అది ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది, I-35 ఈస్ట్ నార్త్ బౌండ్ దగ్గర, ఎస్పెషల్లీ అట్ ద మార్కెట్ సెంట్రల్ బులివార్డ్ దగ్గర. ఇక్కడ కూడా ఏంటంటే ట్రాఫిక్ ఏంటంటే కొంచెం బాటిల్ నెక్ అయి మెల్లిగా వెళ్తుందన్నమాట. అది టువర్డ్స్ ఏరియా ఆఫ్ వుడ్ హాల్ రాజర్ స్పర్స్ 366 దగ్గర. సో అక్కడ గనుక ఒకవేళ మీలో ఎవరైనా వెళ్తుంటే గనుక జస్ట్ బీ కేర్ఫుల్, బికాస్ యాక్సిడెంట్ వల్ల ఇప్పుడిప్పుడే రోడ్స్ క్లియర్ అవుతున్నాయి. సో ఎక్స్పెక్ట్ సమ్ డిలేస్. ఇదే కాకుండా వీ ఆల్సో వెరీ స్లో ట్రాఫిక్ హ్యాపెనింగ్ ఆన్ I-35 సౌత్ బౌండ్ బిట్వీన్ మాకింగ్ బర్డ్ లేన్ అండ్ డాలస్ నార్త్ టోల్ వే దగ్గర. అక్కడ 20 miles per hour స్పీడ్ లో వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి I-114 ఉంది కదా, అండ్ అర్వింగ్ బులివార్డ్ దగ్గర, స్పెషలీ లూప్ 12 సౌత్ బౌండ్ దగ్గర, అక్కడ కూడా ట్రాఫిక్ బంపర్ టు బంపర్ వెళ్తుంది, స్టాప్ అండ్ గో ట్రాఫిక్ లాగా ఉంది. సో ఎక్స్పెక్ట్ సమ్ డిలేస్. ఈ ఏరియాలో కాకుండా ఇంకా ఇతర ఏరియాలో మీరు కనుక డ్రైవ్ చేస్తుంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, రిమెంబర్ సంబడి అట్ హోమ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఏ పనైనా మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు అందులో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ మిక్స్డ్ ఎమోషన్స్ లో ఎక్సైట్మెంట్, కంగారు, భయం, క్యూరియాసిటీ, ఇవన్నీ ఉండే ఒక హార్ట్ బీట్, మనం సరిగ్గా చేయగలమా చేయలేమా, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, వంట చేస్తే మార్చేస్తామా, చక్కగా కుదురుతుందా నచ్చుతుందా, ఉప్పు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, అసలు చప్పగా వండుతామా, ఇలాంటివన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ప్రతి వాళ్లకి ఉండే ఉంటాయి. అందులో యాక్టింగ్ ఇండస్ట్రీలో చూస్తే చాలా మంది యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ ఫస్ట్ మూవీకి తర్వాత మూవీకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ యాక్టింగ్. ఫస్ట్ టైం కనుక చూస్తే మనకి నాగార్జునని చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు, ఈయన నాగేశ్వరరావు లాగా లేరు, యాక్ట్ సరిగ్గా చేయట్లేదు. విక్రమ్ మూవీలో వచ్చారు కదా, మన అదే మన హిందీలో హీరో మూవీ ఉంది కదా, దాన్ని తెలుగులో చేసినప్పుడు విక్రమ్ మూవీలో చాలా మంది దే డిడ్ నాట్ యాక్సెప్ట్ అక్కినేని నాగార్జునని, ఆయనకి యాక్టింగ్ ఏ రాదని అన్నారు. అలాంటిది మెల్లిమెల్లిగా ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది, చాలా మందికి నచ్చింది. అయితే విక్రమ్ మూవీలో నుంచి ఒక పాట మీకు వినిపిస్తాను. సో అటువైపు నాగార్జున అయితే ఇటుపక్క అల్లు అర్జున్ ఆయన కూడా ఫస్ట్ సినిమాలో ఆయన నటించిన నటనకి తర్వాత ఆయన ఇంప్రూవ్ అయిన యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నాగార్జునది పాట విక్రమ్ మూవీ నుంచి, ఆ తర్వాత అల్లు అర్జున్ పాట కూడా మీకు వినిపిస్తాను. బట్ ఫస్ట్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ విక్రమ్ మూవీ.

విక్రమ్ మూవీతో డెబ్యూ ఇచ్చారనమాట కినేని నాగార్జున గారు. అండ్ చాలా మంది అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, అండ్ ఆయనకి అసలు డైలాగ్ డెలివరీని రావట్లేదు, యాక్టింగ్ అంతకనే రావట్లేదు అనుకున్న నాగార్జున తర్వాత మన్మధుడు పేరుతోటి చాలా ఫేమస్ అయ్యారు. అండ్ చాలా మంది మెచ్చుకున్నారు కూడా ఆయన యాక్టింగ్. అండ్ ఈ సినిమా విక్రమ్ అనేది వాళ్ళ అన్నయ్య, ఆయన పేరేంటంటే వెంకట్ గారు తీశారనమాట. దాంతోపాటు ఆయన తీసింది శివ, ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారు. బాంబే పోలీస్ కానివ్వండి అండ్ విక్రమ్ ఇవన్నీ ఆయన ప్రొడ్యూస్ చేశారనమాట. అండ్ అలాగే నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లే అల్లు అర్జున్. అల్లు అర్జున్ కూడా ఫస్ట్ సినిమాలో ఏంటి అబ్బాయి ఇలా ఉన్నారు అనే తర్వాత ఐకానిక్ స్టార్, స్టైలిష్ స్టార్ కింద పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. సో ఆ వన్ ఆఫ్ ద సాంగ్ ఫ్రమ్ అల్లు అర్జున్ మూవీ నుంచి వినిపిస్తున్నాను, డౌన్ డౌన్ డౌన్ డప్పా. ఏదైనా అంతే కదా, ఫస్ట్ టైం ఏ పని చేసినా కూడా అన్ని ప్రాపర్ గా సక్సెస్ఫుల్ అవ్వాలని లేదు కదా, బట్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. అలాంటప్పుడు డౌన్ అవ్వకుండా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాం.

ఈ మధ్య కాలంలో ఒక బయోగ్రఫికల్ డివోషనల్ డ్రామా మూవీ వచ్చింది, అదే హనుమాన్ అంశ్. ఆ మూవీ నుంచి ఒక పాట వినిపిస్తాను కదా. సో ఇందులో ఏంటంటే బ్యూటిఫుల్ గా విశాల్ బావా ఏంటంటే హీ హ్యాండిల్డ్ ఇట్ అండ్ అసలు సినిమాటోగ్రాఫీ కానివ్వండి, ఆ మూవీ చాలా స్మూత్ గా సూదింగ్ గా అలా నడుస్తూ ఉండింది. డివైన్ థియేటర్ అనుకోవచ్చు అనమాట ఈ మూవీ చూస్తే. అండ్ చాలా బాగుంది. రాగిణి, నమ్రత, అనుప్రియ వాళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేశారు మూవీకి. మన విశాల్ చతుర్వేది మూవీ అది. ఆ మూవీ నుంచి, హనుమాన్ అంశ్ మూవీ నుంచి ఇప్పుడు మీకు ఒక పాట వినిపించబోతున్నాను. Let's hear this out.

0: సో హనుమాన్ అంశ్ నుంచి పాట విన్నారు మీరు. అండ్ అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ 3-1-2 లెట్ సెట్ గో. ఏమిటంటారా, వాకథాన్ అవ్వబోతుందండి, రన్ ఫార్ తెలుగు. అంటే మన సిలికాన్ ఆంధ్ర మనుబడి వాళ్ళు ఉన్నారు కదా, దే ఆర్ ప్రెజెంటింగ్ రన్ ఫార్ తెలుగు, అ 5K వాక్ అండ్ రన్ ఓపెన్ టు ఎవ్రీవన్. ఇది ఎప్పుడు జరగబోతుందంటే ఈ ఆదివారం సెప్టెంబర్ 20 పొద్దున్నే 8 నుంచి నడుస్తుంది అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ దగ్గర. ఎవ్రీబడీస్ వెల్కమ్, అంటే ఆల్ ఏజెస్ ఆర్ వెల్కమ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. వాక్ చేయండి, జాగ్ చేయండి, పరిగెత్తండి, ఏదేమైనా, బట్ దిస్ టైమ్ లెట్స్ గో ఇట్ టుగెదర్ ఫర్ రన్ ఫర్ తెలుగు ఫ్రమ్ సిలికాన్ ఆంధ్ర మనబడి అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ 8. ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఒక క్లిప్పింగ్. విన్న తర్వాత సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన మా నంబర్
1: 9726 1966.
2: అయ్యో, తిరిగి చెప్పంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
1: అమ్మాయి చాలా తెలివైంది,
0: చాలా తెలివైంది. సో తిరిగి చెప్పమంటే అటు తిరిగిపోయింది అన్నమాట అమ్మాయి, చాలా చాలా తెలివి కల అమ్మాయి. సో ఎవరు ఆ అమ్మాయి, ఏంటి ఆ సినిమా, తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966. అలాగే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ pastes and pickles. Also, from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes. Only at A2B. Frisco lo undi and Little Elm lo kuda undi. Visit A2BTexas.com or call them at 214-872-2345. I repeat, 214-872-2345. Also, Dallas Foodies, listen up. Weekend plans even unnaya? Make them delicious with the grand weekend buffet at India Today restaurant. A delicious spread of your favorites all in one place. And Thursdays just got better with irresistible chats. Weekend ante buffet, Thursday ante chat. Head to India Today restaurant, which is located at 151 North Nolan Drive, Suite 100, South Lake Dagara. India Today, come hungry, leave happy.

0: ఫస్ట్ టైం లక్ బిగినర్స్ లక్ అందరికీ ఉండాలని లేదు, కానీ ఏ పనైనా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కంగారు, కొంచెం సంతోషం, కొంచెం హార్ట్ బీట్ అలా వస్తూ వెళ్తూనే ఉంటుందన్నమాట. కానీ అలా అనేసి మనం పని చేయకుండా ఉంటే ముందరికి వెళ్లగలమా? లేదు కదా. అలా కంగారు పడుకుంటూ ఎలా అవుతుందో ఎలా అవుతుందని గివప్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ వి వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ ప్రాపర్లీ అనేసి. బట్ ట్రై ఇట్, ట్రై ఇట్. ఎందుకంటే మహా అయితే ఏమవుతుంది? ఫెయిల్ అవుతారు. మహా అయితే కూర మారుతుంది. మహా అయితే ఏమిటంటే డ్రైవ్ చేసేటప్పుడు కర్బ్ సైడ్ మీరు టైర్ ఎక్కిచ్చేస్తారు. అంతేకాని ఏ పని చేయకుండా అలా ఆగలేము, ఉండలేము, ఉండలేము అంతే. ఎందుకంటే ఫిక్ర్ కి ఫిక్ర్ మత్ కరో యార్, కామ్ కర్తే జావ్, కామ్ కర్తే జావ్. అండ్ అలాగే ఇలాంటి పాటలు, ఆటలు, మాటలు మనం ఏంటంటే కంటిన్యూ చేస్తూ ఉందాము ఇంకొక గంట సేపు. బట్ ఇప్పుడైతే చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను అంటే కల్పన వచ్చేస్తాను. బట్ రిమెంబర్ మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఎవ్రీ ట్యూస్డే అండ్ వెనస్డే నేనుంటాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. రేడియో సురభి sounds like home. And eentiki meentiki meer call cheyalante my studio number 9726361966. ee number lo nen inka 1 hour untanu, but right now stay tuned. I'll be right back.
1: Tick tick radio Surabhi time check. Studio lo time 6 pm.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru nunchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
9: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: Welcome back to Surabhi D2 Drive Time Show. Ivalla first time and beginner's luck. Veetu gurinchi mana maatladukuntunnamo and koni comedy clippings kuda vinipistunnanu. Ippudu బ్రేక్ కి అటుపక్క ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపించాను. దాని ఆన్సర్ వచ్చేసింది మనకి శ్రీనివాస్ గారు కాల్ చేసి చెప్పేశారు, అనగనగా ఒక రోజు ఆ సినిమా నుంచి. అందులో నవీన్ పులిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళుంటారు. ఇక్కడైతే ఆయన కాస్త తిరిగి మంత్రం చెప్పమ్మా అని అంటే ఆమె మొత్తం టర్న్ అయిపోయి 360 డిగ్రీ టర్న్ అవుతుంది అనమాట. మంత్రం అఫ్ కోర్స్ రాదనుకోండి. ఆ సినిమా నుంచి శ్రీనివాస్ గారు గెస్ట్ చేసేసారు. ఆ క్లిప్పింగ్ మరొకసారి వినిపించమన్నారు కాబట్టి మరొకసారి వినిపించేస్తాను. శ్రీనివాస్ గారు,
1: సర్వ మంగళ మాంగళ్యే, మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
0: సో అలా మనం రిపీట్ చేయనక్కర్లేదు కానీ, బట్ ఫస్ట్ టైం ఏదైనా పని చేయాలన్నప్పుడు రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేస్తుంటేనే ఫస్ట్ టైం కుదిరినా కుదరకపోయినా, ఫెయిల్ అయినా, అప్స్ అండ్ డౌన్స్ అయినా, దబ్బడి దిబ్బడైనా చేస్తూ ఉంటేనే, రిపీట్ చేస్తూ ఉంటేనే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మనం అంటే కాస్త అప్పటికిప్పటికి కొంచెం చక్కగా సరిదిద్దగలం అనమాట. లేకపోతే గివప్ ఇచ్చేస్తే పని జరగదు కదా. అది డ్రైవింగే కానివ్వండి, కుకింగే కానివ్వండి, యాక్టింగే కానివ్వండి, ఎగ్జామే కానివ్వండి, ఎనీథింగ్ కానివ్వండి, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను ఒక క్లిప్పింగ్, అండ్ ఈ క్లిప్పింగ్ ఏ సినిమాలోది తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966. ఇది మరొక క్లిప్పింగ్ మరొక సినిమా నుంచి.
2: ఏంటది, ఒక్క బస్తా నలుగురు మోస్తారా?
3: మినుములు బస్తా అండి.
2: మీ ఊళ్ళో మినుములు బస్తా నలుగురు మోస్తారా?
3: హాయ్,
2: వరన్నం తింటారా, వరిగడ్డి తింటారా? తింటే

0: ఇల్లుండలిని పెరుగులు కండలేమో అలాగా ఎత్తేసే.
1: నీకు జీతం ఎంత కావాలి? 3,000?
2: కాదండి, 3 పూట్ల తిండండి.
3: ఏ 3 పూట్ల మెక్కుతావా?
2: మీరు 3 పూట్ల పని చేసుకుంటారు.
1: నీకు జీతం ఎంత కావాలి? 3,000?
2: చూసి 300
1: నెలక.
2: ఏంటండి బాబా, ఏడాదికి?
3: బాబా లెక్కలు తెలియవు అనుకుంటారు. 3,000 అరా పోయి
1: మూస్తారా?
4: మీరు కాల్ చేయండి 9726361966 కి. ఈ సినిమా పేరు ఏమిటి? అండ్ అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్ గురించి. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ మీరు ఇంటున్నారు సురభి డి2 డ్రాఫ్టింగ్ షో విత్ మీ ఆర్జే కల్పనా.

0: పోయినా అనుకుంటూ మనకి కాల్ వచ్చేసింది. ఆ సినిమా ఇంతకు ముందు ప్లే చేసిన సినిమాకి ఆన్సర్ ఏంటంటే అల్లరి రాముడు జూనియర్ ఎన్టీఆర్ మూవీ. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏంటంటే అఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టింగ్ డెబ్యూ చేసింది ఈ మూవీ నుంచి కాదనుకోండి, బట్ ఫస్ట్ మూవీ ఏమిటి మీలో ఎవరికన్నా తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఫస్ట్ యాజ్ అన్ అంటే రామాయణంలో చేశారు బాల రామాయణంలో, బట్ దాని తర్వాత యాజ్ అ లీడ్ యాక్టర్ ఏ మూవీలో చేశారు తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966 కి. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ ప్లే చేయబోతున్నాను ఏ సినిమాలో ఇది మీరు విని కాల్ చేసి మాకు చెప్పగలరు. అగైన్ నంబర్ ఇస్ 9726361966.
1: What's your name?
0: He's in the film.
2: Lakshmi Antra.
3: No. Lakshmi.
2: Lakshmi, yeah.
3: Don't catch me.
2: Are you boy or lady?
3: I am not boy.
2: Oh.
3: Before I boy.
2: Uh-huh.
3: After operation, lady boy.
2: What is difference with you and me?
3: Sirte.
2: Who are the same, Antra?
3: Hey, you want show?
1: What show?
3: Ping pong show.
1: Ping pong? Oh. What's that?
3: See, ladies, I'll put in for the video.
1: No, no, no.
3: Nice show, great show. Ladies,
2: come on.
0: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మీరు ఆనేరు ఉన్నారు, మీ పేరు చెప్పండి.
4: నా పేరు వెంకట్.
0: వెంకట్, ఎలా ఉన్నారండి, ఏం సంగతులు? ఓకే చెప్పండి, మీకు సినిమా పేరు తెలుసా?
4: నిన్ను చూడాలని.
0: కాదండి, సినిమా పేరు అది కాదు వెంకట్ గారు.
4: జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమానే కదా మీరు అడిగింది.
0: ఓ ఓకే ఓకే, సారీ, నేను ఇప్పుడు క్లిప్పింగ్ ఆన్సర్ ఇస్తున్నారేమనుకున్నాను. ఓకే, ఎస్, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, నిన్ను చూడాలని. రెండు క్వశ్చన్స్ అయ్యేసరికేనండి, ఏ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారనుకున్నాను, దాట్ నిన్ను చూడాలని.
4: క్లిప్పింగ్ నేను నిన్న అయ్యేసరికి క్లిప్పింగ్ లేదు, మీరు అడిగిన జూనియర్ ఎన్టీఆర్ గారి క్వశ్చన్ మాత్రం.
0: దాట్ ఈస్ రైట్ అండి, నిన్ను చూడాలని 2001 లో వచ్చింది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ టైం పనిచేసిన డ్రైవింగ్ కుకింగ్ ఏదైనా పని చేసినప్పుడు ఆ పని ఏంటంటే కొంచెం కంగారు అనిపించిందా, నేను చేయగలనా లేదా అనేసి కొంచెం ఆలోచనలు వచ్చాయండి వెంకట్ గారు?
4: డైలీ చేసే పనుల్లోనే చాలా కంగారు ఉంటారండి.
0: ఓకే, డైలీ చేసే పనులు కూడా ఉంటాయా? అయితే కూడా ఫస్ట్ టైం ఇంకా కంగారు పడి ఉంటారు అయితే. అయితే బయట ట్విస్ట్ ఏంటంటే ఓకే చేసి చూసేదాంలే, ఏదైతే అది అవుతుందిలే అని అనుకున్నారా?
4: అలా
0: అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. లెట్ మీ టేక్ సెకండ్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
5: హాయ్, దిస్ ఇస్ రాజు అండి. చిరుత మూవీ అండి అది.
0: దాట్ ఈస్ రైట్ అండి, మీ పేరే ఉన్నారు రాజు.
5: అవునండి, రాజు.
0: ఓకే రాజు గారు, ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వగలరా? ఫస్ట్ టైం డ్రైవింగ్ కుకింగ్ ఏదో ఒక పని ఎగ్జామ్ ఎక్కువ పని చేసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏమిటి? కంగారా లేకపోతే చేసేద్దాం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా?
5: ఎగ్జైట్మెంట్ అండి, ఒకలాంటి ఎగ్జైట్మెంట్, ఏదో చేస్తున్నాం అని ఎగ్జైట్మెంట్.
0: సో ఏదైతే అది అయింది చేసేసేద్దాం, తర్వాత దేఖలేంగే బాద్ మీకే అవగా అనుకున్నారు?
5: ఎగ్జైట్మెంట్ అనమాట.
0: ఎగ్జైట్మెంట్ ఉండింది అనమాట. సో డ్రైవింగ్ అంతా ప్రాపర్ గా అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ టైం ఇప్పుడైతే మీరు ఫుల్ కాన్ఫిడెంట్ గా చేసేసి ఉన్నారు కానీ, బట్ కర్వ్ ఎక్కినప్పుడు అలాంటప్పుడు అమ్మమ్మ బాబు ఏదో ఏదో అయిపోయింది అనేసి భయపడ్డారా?
5: భయం లేదండి, భయం కాదు కానీ ఒకలాంటి ఎగ్జైట్మెంట్ అంటే ఏదో చేస్తున్నాం కొత్తది అనే ఎగ్జైట్మెంట్ ఉండేది. అది భయం కూడా ఉంటుందేమో ఇంటర్నల్ గా, బహుశా అది ఇట్స్ భయంతో కూడిన ఎగ్జైట్మెంట్ తో వచ్చిన ఫీలింగ్ అనమాట.
0: తొక్కి పడేసి కాన్ఫిడెన్స్ లో ముందుకు వెళ్ళారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్, సో అలా ఉండాలన్నమాట, ఏదైతే అది అవుతుంది కరికే దేఖింగే యా చేసేద్దాం చూద్దాం అని అనేసి సో ఆ ఎగ్జైట్మెంట్ తో పని చేస్తే మనకి రిజల్ట్ గురించి మనం వెయిట్ చేయము, బికాస్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చిరుత మూవీ నుంచి ఒక పాట మీ అందరికి వినిపించబోతున్నాను, అండ్ దాట్ వాజ్ రామ్ చరణ్ గారిది ఫస్ట్ సినిమా. అండ్ ఎస్, మనకి వెంకట్ గారు చెప్పినట్టు నిన్ను చూడాలని ఫస్ట్ సినిమా మన జూనియర్ ఎన్టీఆర్ గారిది.

Chiruta movie nunchi vinnaru meeri paata and Chiruta was first movie Ram Charan Gardi aa tarvata telisindi kada inka never looking back anamata aina cinemalu and meeku ala debut movies evaraithe first movie lone meeku nachindo ఎవరిదన్నా అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, అల్లు అర్జున్, చిరంజీవి గారు, ఎనీ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ మూవీస్ ఫస్ట్ మూవీలోనే వీళ్ళు అబ్బా చాలా బాగా యాక్టింగ్ చేశారు, లేకపోతే ఏంటి ఇలా చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ అయ్యారు అని అనిపిస్తే అది మీరు మాతో పంచుకోవాలనుకుంటే కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966 కి. ప్రతి ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, వెతికితే తప్పకుండా దొరుకుతుంది. కానీ కొంతమంది సొల్యూషన్ లో ప్రాబ్లం వెతుకుతారు, కొంతమంది ప్రాబ్లం లో సొల్యూషన్ వెతుకుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సెప్షన్. మనం ఎక్కడ వెతుకుతే, ఏది వెతుకుతే అది తప్పకుండా దొరుకుతుంది, దొరికి తీరుతుందండి. దాట్ ఈస్ ది యూనివర్సల్ లా. మీరు వింటున్నారు సురవి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. ఇప్పుడు ఇంకొక పాట రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, నిఖిత గారు విందామనుకున్నారు ఈ పాట సై మూవీ నుంచి. నిఖిత, దిస్ సాంగ్ ఈస్ ఫర్ యూ.

0: సైన్ మూవీ నుంచి విన్నారు. నిఖిత రిక్వెస్ట్ చేసిన పాట, అండ్ మీరు కూడా ఎవరైనా ఏదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966 కి. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు మీకు ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. ఇది విని తర్వాత సినిమా పేరు తెలిస్తే, ఏ సినిమాలో దీని తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి ఆ నెంబర్ కి, దట్ ఈస్ 9726361966 కి.
1: నేను చెప్పను,
2: చెప్పబోతే నీతో కట్టేసి.
1: నేను కూడా నీతో కట్టేసి. ఇంకా చాలేరా, ఓ పెగ్గేరా,
2: ఫ్రెండ్షిప్ కట్టాయిగా మళ్ళీ. ఏ పండిత్, ఏం ఆలోచించరా?
1: మీరు చాలా మంచోళ్ళు అని.
2: నీ లోపల ఏంటో ఒక తెక్కడేసుకుంటున్నాడు, తీ బయటికి తీయండి.
1: లోపల ఉన్నారు సార్.
2: నీ లోపల ఉన్నాడు వాడు తెక్కడేసుకుంటున్నాడు అని బయటికి తీ, బయటికి తీ.
1: వాడా, వాడు పెద్ద మెంటల్ గాడు సార్, పైగా మంది వేస్తున్నాడు.
2: నేను కూడా మెంటలే, నేను తాగేస్తున్నాను, నువ్వు బయటికి తీ. మెంటల్ వర్సెస్ మెంటల్, బయటికి తీ, బయటికి తీ, బయటికి
1: తీ. నువ్వు మనిషివా పశువురా? నీ వంకర
0: అంత బులింగ్ చేస్తే మరి బయటికి రాక తప్పుతుందా? మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఇప్పుడు మీరు విన్న క్లిప్పింగ్ ఏ సినిమాలో తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పేసేయచ్చు అట్ 9726361966 కి. అలాగే మైత్రీస్ రెస్టారెంట్, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. ఇది మనకి ఇర్వింగ్ లో, సౌత్ లేక్ లో అండ్ ఫ్రిస్కోలో ఉంది, అండ్ హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ ఉందన్నమాట. ఇదే కాకుండా ప్యాటియో సిటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా కూర్చొని సరదాగా మాట్లాడుకుని చక్కగా చిల్లవుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఆథెంటిక్ టేస్ట్ ని. ఇదే కాకుండా బ్రేక్ఫాస్ట్ నుంచి బఫే, బఫే నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు. ఇదే కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కోఆపరేట్ ఈవెంట్స్ అయినా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. మరి ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ కుజీన్ విచ్ ఇస్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. నేను కల్పన చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను లాస్ట్ సెగ్మెంట్ లోకి, అండ్ స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.
1: తీసుకో
2: రెండిళ్ళు నాకెందుకు పండే?
1: నీళ్లు నాకు రెంట్కిస్తే మరి నువ్వెక్కడుంటావురా? ఇప్పుడు నువ్వు ఓనర్వి, నేను రెంట్కుండేవాడిని అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పమ్మా.
2: నో రూల్.
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.

0: benefited from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమర్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమర్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: ఇండియా వెళ్ళాలేమో రా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, idiga thoduga Radio Surabhi, America lo telugu listam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావు నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
12: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: బిగినర్స్ మైండ్ నిజంగా మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉంటుంది. ఒక కంగారు, ఒక ఎక్సైట్మెంట్, ఒక భయం, ఇవన్నీ కలిసి ఏంటంటే నిజంగా చెప్పాలంటే నాచురలీ ఒక అటెండ్ గా ఉంటారనమాట. అండ్ ఎస్పెషలీ మనం ఒకసారి ఫస్ట్ టైం బంజింగ్ జంపింగ్ చేయడానికి వెళ్తున్నా, స్కీయింగ్ చేయాలన్నా, ఫస్ట్ టైం కుకింగ్ చేయాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా, ఆ కంగారు, ఆ ఉత్సాహం, ఆ ఎక్సైట్మెంట్, అవన్నీ కూడుకొని ఉంటుందన్నమాట. కానీ అలా అని మనం చేయగలమా చేయలేమా అని ఆలోచించి క్విట్ చేస్తే ఏ పని మనం అచీవ్ చేయలేం కదా. సో కన్సిస్టెన్సీ చేస్తూ తప్పో ఒప్పో ఏదో ఒకటి చేస్తూ పోతుంటేనే కదా మనకి ఆ పనులు ఎక్సైట్మెంట్ ఎలా ఉందో, నర్వస్నెస్ ఎలా ఉందో, ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామా తర్వాత ఆలోచించి చిరునవ్వుతో మనం చక్కగా మనం ఈ స్టోరీస్ అన్ని షేర్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రాఫ్ టైం షో విత్ మీ ఆర్జే కల్పన. లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము కాబట్టి ఈ సెగ్మెంట్ లో లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. స్పాన్సర్స్ లేనిదే షో జరగదు కదా. సో లెట్ మీ థ్యాంక్ అడియార్ ఆనంద్ భవన్ ఇన్ షార్ట్ ఏ టు బి. ఇండియా టుడే రెస్టారెంట్ మనకి సౌత్ లేక్ లో ఉంది. డాలస్ డెంటల్, డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఇది డాలస్ లో ఉంది. అండ్ మైత్రీస్ రెస్టారెంట్ ఇది అర్వింగ్ లో, సౌత్ లేక్ లో అండ్ ఫ్రిస్కోలో ఉంది. డీల్స్ బనానా డాట్ కామ్ ఇది ఇస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ రెస్టారెంట్ ఓనర్స్. ఇందులో ఏంటంటే మీరు ఇఫ్ యూ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ 50 రెస్టారెంట్ ఓనర్స్ కి గ్రోత్ ప్లాన్ ఏంటంటే ఫ్రీ 3 మంత్స్ ఆఫర్ ఉందన్నమాట. గ్రోత్ ప్లాన్ ఫ్రీగా ఉంటుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ విజిట్ డీల్స్ బనానా డాట్ కామ్ టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. ఆల్సో టీ ప్యాడ్ బతుకమ్మ ఇది జరగబోతుంది మనకి అక్టోబర్ 17th నా కో అమెరికా సెంటర్ 12 నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది అక్టోబర్ 7th. This is a tea pad batukamma and Dasara celebrations. Also, Run for Telugu. ఇది మనకి ఈ ఆదివారం సెప్టెంబర్ 20 సిలికాన్ ఆంధ్ర మనబడి వాళ్ళు నిర్వహిస్తున్నారనమాట 5K వాకథాన్. అండ్ దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఎనీబడి కెన్ గో అండ్ వాక్ చేస్తారా, జాగ్ చేస్తారా, పరిగెత్తుతారా, ఏదైనా మీరు చేయొచ్చు వాకథాన్, 5K వాకథాన్ కాబట్టి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్స్ ఫ్రీ అనమాట. కాకపోతే మీరు అంటే పార్టిసిపేషన్ అండ్ ఫ్రీ కాకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. manabadi.me/runfortelugu. అగైన్ manabadi.me/runfortelugu. అండ్ రిజిస్ట్రేషన్ పార్టిసిపేషన్ కి ఫ్రీ టీషర్ట్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఇవ్వబడతాయి. బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫార్ తెలుగు. ఓకే, ఇప్పుడైతే ఒక పాట వినిపించేసిన తర్వాత కొన్ని మాటలు ఆటలు పాటలు మనం కంటిన్యూ చేద్దాము.
1: అదేంటి కొత్తగా

0: సెప్టెంబర్ లో ఎవరెవరైతే పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. అలాగే మనకి సెప్టెంబర్ లో ఆశా భోస్లే బర్త్డే ఉంటుంది. అండ్ ఇవాళ సెప్టెంబర్ 16th మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అండ్ మధురై శంఖ ముఖవాదు వధువు సుబ్బలక్ష్మి గారు పుట్టినరోజు. అండ్ యాక్చువల్లీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద ఒక బయోపిక్ కూడా తీద్దామని అనుకున్నారు విద్యాబలంతో అనుకున్నారు, కానీ బట్ సంహవ్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయింది. బట్ పిక్చర్ మాత్రం మనం చూసే ఉంటాము, విద్యాబలంతో ఒక పిక్చర్ అయితే ఉంది. గెట్ రైట్ బట్ సంహవ్ ఇట్ గాట్ డ్రాప్డ్. ఎందుకంటే అలానే జరుగుతూ ఉంటాయన్నమాట కొన్ని ప్రాజెక్ట్స్, అలా అనుకుంటారు బట్ మనకి ఏంటంటే సిల్వర్ స్క్రీన్ టచ్ చేయరన్నమాట. బట్ ఎనీవే ఆవిడ పాటలు మాత్రం మనం ఇప్పటికీ కూడా వింటుంటాము ప్రొద్దున లేవంగానే సుబ్బలక్ష్మి గారి పాటలు ఎంత బాగుంటాయి, మంత్రాలు ఇవన్నీ ఇప్పటికీ కూడా ఏంటంటే అలాగే ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా మనం అందరం వింటుంటాం అన్నమాట. వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ నౌ ఐ హ్యావ్ ధీరజ్ గారు. హాయ్ ధీరజ్.
1: ధీరజ్ గారు
0: అవును ధీరజ్, ఎందుకంటే నువ్వు ఎన్నో విషయాలంటే రీసెర్చ్ చేసి ఈ వయసులో కూడా ఏంటంటే అంటే కాదు ముసలోడు కాదు కాబట్టి అంటే చాలా మంది ఈ టైంలో అంటే మంత్రాలు చదువుతారేమో చదవరని కాదు, బట్ దాన్ని గుర్తు పెట్టుకుని రీసెర్చ్ చేసి ఆ షోలను తీసుకొస్తావని నలుగురితో పంచుకుంటావు, చాలా బాగుంటుంది అండ్ చాలా ఇన్స్పైరింగ్ కూడా అనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఏం మాట్లాడబోతున్నావు ధీరజ్?
1: ఫస్ట్లీ ఋషి పంచమి అని వినాయక చవితి తర్వాత జరుగుద్ది, దాని గురించి అంటే మొత్తం దాని గురించి కాదు, ఋషులు అసలు మనకు ఎట్లా ఇంట్రడ్యూస్ చేసిండ్రు వినాయకుడిని గాని, ఆ కథలు ఏదైతే వింటామో దాని గురించి. అండ్ షోడశ నామావళి అని వినాయకుని గురించి చదువుతాం, అంటే మనకు అసలు పేర్లు తెలుసు కానీ దాని వెనకాలన్న తాత్పర్యం ఏంది అండ్ వాట్ ఆర్ ద క్వాలిటీస్, అంటే నాకు కూడా తెలియదు. మన గురించి చదువుతాం అంటే ఓ ఇంత ఉంటుందా దీని వెనకాల,
0: అంటే తెలుసుకుందాం తాత్పర్యం అంటే ఉంటుంది కాబట్టి అది తెలుసుకొని ఇంకోళ్ళు పంచుకుంటున్నాం కాబట్టి దాట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్.
1: అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఘ్నేశ్వర అంటే మనకు తెలిసింది ఏంది, విజ్ఞాలకు అధిపతి. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అన్ ఎగ్జాంపుల్, విజ్ఞాలు అని అంటే ఎక్కడ పుడితే అవి. సో బిఫోర్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్.
0: That's true.
1: So, మీరు ఒక్కసారి గూగుల్ కి గణేష్ అండ్ బ్రెయిన్ అని సర్చ్ చేస్తే యు ఫైండ్ అ కోరిలేషన్ బిట్వీన్ హిమ్ అండ్ బ్రెయిన్, లైక్ మన పార్ట్స్ ఉంటాయి కదా సరే బెల్లం,
0: అందుకని అనుకుంటా పుస్తకాలు పెట్టి
1: చదువుకోండి అట్లా. సో అట్లాంటివి అండ్ దాన్ని రామాయణం లోపల ఈ క్వాలిటీస్ గురించి చదివితే రామునికి ఒక 16 గుణాలు ఉంటాయి, దానికి కోరిలేషన్ పాయింట్ ఒకటి అర్థమవుతాం అట్లా.
0: సో వాటి గురించి మాట్లాడుకుంటాం. సో విన్నారు కదా ధీరజ్ ఏమి టాపిక్ తో రాబోతున్నారు. సో దాట్స్ గోయింగ్ టు బి ఫ్రమ్ 7 to 9 PM ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3. ఇప్పుడైతే ఒక పాట విని వచ్చేద్దాము అండ్ ఆ తర్వాత ఇంకా కాసేపు ఉంటుంది కాబట్టి మాట్లాడుకుందాం, తప్పకుండా మాట్లాడుకుందాం. బై ద వే ఇంతకు ముందు రవితేజ అండ్ బ్రహ్మానందం గారిది ఒక క్లిప్పింగ్ వినిపించాను, ఆన్సర్ అయితే ఇంకా రాలేదు. సో లెట్ మీ ప్లే దట్ క్లిప్పింగ్ వన్ మోర్ టైమ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసేయచ్చు
2: 2 ఇళ్ళు రాసిచ్చా తీసుకో.
3: 2 ఇళ్ళు నాకెందుకు పండే?
2: నీ ఇల్లు నాకు రెంట్కిస్తే మరి నువ్వెక్కడ ఉంటావురా? ఇప్పుడు నువ్వు ఓనర్వి, నేను రెంట్కుండేవాడి అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పమ్మా.
3: నో రూల్స్ నో రెగ్యులేషన్.
2: మరి ఫండ్ కంఫర్ట్ సెంటరా, ఎనీ ప్రాబ్లం?
0: సో నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అయితే మరి ప్రాబ్లం కదా. రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పెట్టాలి, అప్పుడే ఏంటంటే ఏదైనా కొంచెం డిసిప్లిన్ లో ఉంటుంది. ఓకే ఇప్పుడు ఒక పాట విని వచ్చేసేద్దాము. ఈ సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసండి 972-636-1966 కి.

0: ఇక్కడి నుంచి పిల్లలు ఫస్ట్ టైం ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మతో నాన్నమ్మతో వాళ్ళ ఊర్లో వెళ్లి సెలబ్రేట్ చేసినప్పుడు అక్కడ టైం వెకేషన్ ఎలా ఇలా అయిపోతుందో తెలియదు. వాళ్ళకి కొన్ని నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. చాలా మంది పిల్లలు ఏమంటారంటే వాళ్ళకి అక్కడ ఇండియా అంటే చాలా ఇష్టమే. అక్కడ ఎందుకంటే గారాబాలు ఎక్కువ, ఏమంటే అవి అమ్మమ్మ నాన్నమ్మ ఇచ్చేస్తారు. కానీ ఒక్కటి ఒక్కటి వాళ్ళకి నచ్చింది ఏంటంటే బాత్రూమ్. ఇక్కడ ఏంటంటే అంత డ్రైగా ఉంటుంది, అక్కడ తడితడిగా ఉంటుంది. సో వాళ్ళకి అదొక్కటి మాత్రం కొంచెం నచ్చదు. బట్ అదర్వైజ్ ఇండియా ట్రిప్ అంటే ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మీకు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. ఇక్కడ కూడా ఈ క్లిప్పింగ్ లో ఈ అమ్మాయి మొదటిసారి ఆ ఊరికి వెళ్తుంది అండ్ అక్కడ ఎన్నో జ్ఞాపకాలు చెరిష్ చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. ఈ సినిమా అది తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.
1: పాముకి మంతులు వేస్తే తేలొచ్చింది ఏంటి?
2: పాము పడుతుంది, తాలేని పంపింది.
3: ఏంటను, టీవీ రావట్లేదా?
1: ఎలాగొచ్చింది?
2: ఎలాగా?
1: ఎలాగా కాదు, ఎలాగా?
2: సో వాట్,
1: అది మంచి వైకి నన్ను కరుస్తే
2: టీటీ చేయను
1: చోకా.
0: ఎలాగా ఎలక ఇప్పుడు ఏంటంటే మనకి చిట్టి బుజ్జి గణేషతో పాటు చక్కగా అలా కూర్చుంటుంది అనమాట. చాలా మంది ఇవాళ నిమజ్జనం చేయబోతున్నారు, కొంతమంది థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే, నైన్త్ డే చేస్తారు. బట్ ఇవాళ మాత్రం చాలా మంది చేయబోతున్నారు. హ్యాపీ గణేష్ నిమజ్జన అనే సినిమా పేరు ఏంటో తెలిసి కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 మా స్టూడియో నంబర్. నందుని పిలిస్తే ఎలకొచ్చింది ఏంటంటే ఇప్పుడు నందు చాలా కష్టాల్లో కూడా ఉంది. న్యూస్ చూస్తూనే ఉంటుంటారు కదా, ఏదేమైనా మనకి ఎందుకంటారా. ఇప్పుడు పాట వినేసి ఎంజాయ్ చేసేద్దామండి.

అబ్బాయి అయినా ఏంటంటే ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. పని మనం ఫస్ట్ టైం చేసినా లేకపోతే చేస్తూ పోతున్నా కూడా ఏంటంటే కన్సిస్టెన్సీ మ్యాటర్స్, అండ్ కంటిన్యూగా చేస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది, ఫెయిలియర్స్ వస్తాయి, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ ఇప్పటి వరకు మీరు విన్నారు సురభి డిటూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక పాట వేసి నేను జారుకుందాం అనుకుంటున్నాను, బికాస్ నేను జారుకుంటేనే కదా ధీరజ్ విల్ బి హియర్ ఫర్ 2 అవర్స్ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో.

జార్కునే ఉద్దేశం అయితే ఉంది కానీ ఊరికో బార్కో వెళ్ళట్లేదు, మా ఇంటికే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ధీరజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ ఫర్ 2 hours ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. యు ఆల్ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. మళ్ళీ కలుద్దాము వచ్చే వారం.